ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం. ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయముల సమయం 5:58. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40, క్షమించాలి, 6:05 కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన జగమునేలు శ్రీ రాఘవేంద్ర భక్తి గీతాలు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:40 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న

0: ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100 కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎస్. చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన

0: ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమిల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమం వల్ల వివరాలు వింటారు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం అవధానం శ్రీ బాల శ్రీనివాస్ మూర్తి గారి ప్రసంగం వింటారు. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9 గంటలకు చిత్రసీమ, 10 గంటలకు జీవ వైవిధ్యం డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం వింటారు, 10:30 చిత్రసీమ, 12 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తొలి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 3 గంటలకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే, ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6

ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవన ఎరువులు వాడే విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్. అనంతరం కాకర సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగే మండలం రామచంద్రపురం గ్రామ రైతు మాసంపెల్లి రవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. మరియు వాట్సాప్ నెంబరు 7382922899. మరొకసారి వినండి, 7382922899. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు నచ్చినటువంటి పాటలు వినవచ్చు. ఇక 9:00 న్యూస్ 8:09 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రతిరోజు ముఖ్యమైన అంశం, జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 10:20 మధుర గీతాలు, అలనాటి ఆనముత్యాలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళాశక్తి భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి, వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో 9 రోజుల పాటు నిత్య పూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు వినాయకుడిని గంగమ్మడికి చేర్చారు. జిల్లాలో 3 రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలరించిన వాహనాలపై విగ్రహాలను పెట్టి శోభయాత్ర నిర్వహించారు. వినాయకుల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలకు వేలంపాటలో పోటాపోటీగా భక్తులు పాల్గొని దక్కించుకున్నారు. యువతి యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి వేములవాడ ఆలయ గుడి చెరువు, సిరిసిల్ల మానేరు తీరంలో, గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీల్లో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరు శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్ఎండి జలాశయానికి నీటి విడుదల చేశారు. జలాశయానికి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాల్వ ద్వారా మానేరు మూలవాగు నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం గేట్ల నుంచి ఎల్ఎండికి 8,000 క్యూసెక్ల నీటిని వదలారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేస్తామని చెప్పి కొన్ని జిల్లాలకే పరిమితం చేసిందని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు.

0: పాఠశాలలో అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ అగ్నిమాపక కేంద్రం అధికారి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ డ్రైవర్గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్నిమాపక అధికారిగా పదోన్నతి పొందారు. 2 ఏళ్లుగా వేములవాడ ఫైర్ అధికారిగా పనిచేస్తున్నారు. గుండెపోటుకు గురికాగా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతికి అగ్నిమాపక కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నర్మల గురుకుల పాఠశాలకు చెందిన 5 క్రీడాకారులు రాష్టస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్17 SPF రాష్టస్థాయి ఉషు క్రీడా పోటీలకు సైమా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఉషు కార్యదర్శి విక్రమ్ తెలియజేశారు. వీరు 6 బంగారు పతకాలు, 6 రజత పతకాలు సాధించడమే కాకుండా 5 క్రీడాకారులు రాష్ట స్థాయిలో స్థానం దక్కించుకున్నారని తెలియజేశారు. రాష్ట స్థాయికి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడలు యువజన శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ అభినందించారు. వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కళాశాల విద్యార్థులు ప్లకార్డులు ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలకు శాశ్వత భవనం, ప్రత్యేక హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులు అవసరాలకు సరిపోవడం లేదని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నాణ్యమైన ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలు అందించాలని చెప్పారు. అధ్యాపకుల కొరత ఉందని, శాశ్వత అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ కందేపి రాణిప్రసాద్ జాతీయ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వేదగిరి రాంబాబు పేరిట నెలకొల్పిన జాతీయ బాల సాహిత్యం పురస్కారానికి రాణిప్రసాద్ ఎంపికైనట్లు సంస్థ కన్వీనర్ సింహప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 14 తేదీన ఈ పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కందేపి రాణిప్రసాద్ 36 ఏళ్లుగా బాల సాహిత్యాన్ని రాస్తున్నారు.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్

0: పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షం వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్ హమీద్ జంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వింటారు. అనంతరం అవధానం శ్రీ బాలశ్రీనివాసమూర్తి గారి ప్రసంగం కూడా వింటారు. ముందుగా భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు

0: తెలంగాణ
1: ముఖాన మొటిమల
2: సై బాల్
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్
1: నడుగుల తామరా
2: సై బాల్
1: బుర్రద పుల్ల
2: సై బాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇప్పుడు వినండి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం విందాం.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం. వ్యాసం

సుఖతాతం తపోనిధిం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: ఈనాటి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 57వ భాగంలో శ్రీరామ చరిత్ర వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ ఐ కిషన్ రావు గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: శ్రీమద్ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఆ 18 పురాణాల్లో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులనే త్రిమూర్తుల మహిమలు, వారి భక్తుల చరిత్రలు వర్ణింపబడి ఉంటాయి. వరాహ, వామన, విష్ణు, మత్స్య, కూర్మ అనబడి 5 పురాణాలే కాక భాగవతం అనే 6వ పురాణం విష్ణుమూర్తి అవతారాలను గురించి, ఆయన భక్తులను గురించి వివరిస్తుంది. ప్రస్తుతాంశం శ్రీరామచరిత్రం శ్రీమద్ భాగవత పురాణంలోనిది. శ్రీరాముని పేరు వినగానే మనకు ఒక అవతారమూర్తి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అవతారాల్లో శ్రీరామచంద్రుడు మాయామానుష విగ్రహుడని, శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడని పౌరాణికులు, భక్తులు పేర్కొంటారు. భగవద్గీతలో చెప్పబడినట్లు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు ధర్మస్థాపనం కోసం అనేక పర్యాయాలు భూలోకంలో జన్మిస్తాడు. ఇక్కడ భగవంతుడంటే శ్రీ మహావిష్ణువు అనే అర్థం చెప్పాలి. అయితే శివుడు మహావిష్ణువులాగా అవతారాలెత్తడా? అంటే అతనికి అవతారాలు లేకున్నా అతడు కూడా శరీరం స్వీకరించి భూలోకంలో జన్మించినట్లుగా శివపురాణాల్లో కనిపిస్తుంది. శ్రీమద్ భాగవతం విష్ణువు అవతారాల్ని సమగ్రంగా వర్ణించే పురాణం. భారతీయుల అవతార సిద్ధాంతం చాలా విలక్షణమైంది. వేరువేరు కాలాల్లో వేరువేరు రూపాలతో భగవంతుడు తనను తాను ఈ భూమండలంపై ఆవిష్కరించుకుంటాడని ఈ సిద్ధాంతంలోని లక్ష్యం. అవతారమంటే అవతరణ, క్రిందికి దిగటం అని అర్థం. అంటే భగవంతుడు తన దివ్యమైన స్థానం నుండి భూమిపైకి దిగి వివిధ రూపాల్లో జన్మించి కనబడటం, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటం అవతారం యొక్క లక్ష్యం. అనేక పురాణాల్లో వర్ణింపబడిన దాన్ని బట్టి శ్రీ మహావిష్ణువు అవతారాలు 10 అనే చాలామంది చెబుతారు.

మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహస్య వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధః కల్కిరేవచ అనే ప్రసిద్ధిని బట్టి మత్స్యము కూర్మము వరాహము నారసింహము వామనము పరశురామ శ్రీరామ బలరామ బౌద్ధ కల్కి అవతారాలు వరుసగా వచ్చినట్టు వింటాం. అయితే ఈ 10 అవతారాల్లో బలరాముని బదులుగా కొన్ని చోట్ల కృష్ణుని పేరు వింటాం. కాని భాగవత పురాణం ప్రకారం అవతారాలు 10 కావు, అవి మొత్తం 21 ఉన్నట్లు భాగవత ప్రథమ స్కంధంలో పేర్కొబడింది. బ్రహ్మ వరాహ నారద నరనారాయణ కపిల అత్రి యజ్ఞ ఋషభ పృథు మీన కూర్మ ధన్వంతరి మోహిని నరసింహ వామన పరశురామ వ్యాస రామ బలరామ కృష్ణ బుద్ధ అనేవి వరుసగా 21 అవతారాలు శ్రీ మహావిష్ణువు ఇంతవరకు ఎత్తినవి. ఇంకా ఎత్తబోయే మరో అవతారం కల్కి అవతారం, దీన్ని లెక్క పెడితే 22 అవుతాయి. అలాగ ఇప్పుడు వ్యాఖ్యానించబడే శ్రీరామ కథాంశంలోని ప్రధాన పాత్ర శ్రీరాముడిది 18వ అవతారం. ఆ అవతార కథ తొలిసారిగా అంటే సంస్కృత భాగవతం కంటే ముందుగానే వాల్మీకి మహర్షి చేతిలో ఆది కావ్యంగా రూపొందింది. ఆ తొలి కావ్యం పేరు శ్రీమద్ రామాయణం. రామాయణం అంటే రాముని యొక్క మార్గం, అనగా రాముడు నడిచిన విధానం అని స్థూలమైన అర్థం. సంస్కృతంలో రామాయణం 7 కాండాల్లో దాదాపు 24,000 శ్లోకాల్లో రచింపబడింది. సంస్కృత భాగవతంలో రాముని కథ అంత విస్తారంగా ఉండదు. రాముని కథ విడిగా కావ్యంగా రూపొందించాలి గనక 24,000 శ్లోకాలు అవసరమైనవి. భాగవతంలో దాదాపు 100 శ్లోకాల్లో సంక్షిప్తంగా ఉంటుంది. విష్ణు అవతారాల్లో శ్రీరాముని అవతారం కూడా ఒకటి గనుక భాగవతంలో శ్రీరామ కథ తప్పనిసరిగా ఉంటుంది. పోతన భాగవతాన్ని అంధీకరిస్తూ నవమస్కంధంలో శ్రీరాముని కథను దాదాపు 100 పద్యాల్లో ఇమిడించాడు. పోతన శ్రీరామ భక్తుడు. భాగవతంలోని ప్రతిస్కంధం ఆరంభంలోనూ అంతంలోనూ శ్రీరాముని గురించిన పద్యాలే ఉంటాయి. పైగా తాను వ్రాసే భాగవతాన్ని పలికించేవాడు శ్రీరామ విభుడేనని పోతన భాగవత పీఠిలో పేర్కొన్నాడు. అంతటి రామభక్తుడు భాగవతంలో శ్రీరాముని కథ కేవలం 100 పద్యాల్లో వ్రాయటం ఔచిత్య దృష్టితోనే అని చెప్పాలి. కాని అవతారాల్లో ఒకటైన కృష్ణుని కథకు మాత్రం ఒక స్కంధం పూర్తిగా వినియోగించబడింది. కృష్ణుని చరిత్రలాగానే రాముడి కథ కూడా పోతన ఒక స్కంధం నిండా వ్రాస్తే ఎంత బాగుండేదో. దహరం మీద శ్రీమద్ భాగవత పురాణంలోని శ్రీరాముని కథను సంగ్రహ రామాయణం అని చెప్పవచ్చు. భాగవతంలో శ్రీరాముని లాంటి అవతారాల కథల ప్రాముఖ్యం గాని పరమార్థం గాని ఏమిటని ఆలోచిస్తే 2 అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, దుష్ట శిక్షణ శిష్టరక్షణ నెపంతో రాక్షస సంహారం చేయటం. 2, మానవ కోటికి సమ్యక్ జీవన విధానం నేర్పటం. శ్రీరామ కథలోని నాయకులైన సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా పేర్కొవటం అందరికీ తెలిసిన విషయం. ఉత్తమ దంపతుల్ని సీతారాములతో మాత్రమే పోల్చటం కూడా కద్దు. భగవంతుడనేవాడు ఏం చేస్తాడో భాగవతంలోనే 1 పద్యంలో పోతన లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు అంటూ వర్ణిస్తూ భక్తపాలన దానవోద్రేక స్తంభన అనే అంశాలు భగవంతుని అవశ్య కర్తవ్యాలుగా చెప్పాడు. విశ్వామిత్రాది ఋషులను అహల్య శబరి మొదలైన భక్తురాళ్లను సుగ్రీవ విభీషణాదులను రక్షించి పాలించటం, మారీచ సుబాహు తాటక రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించటం భగవంతుడైన శ్రీరాముడు చేసిన పనులు. దుష్టులను శిక్షించటం శిష్యులను రక్షించటం ధర్మస్థాపనమే కదా. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మమూర్తి భవించిన అవతారమని అర్థం. పోతన శ్రీరామ కథను ప్రారంభిస్తూ ఆ శ్రీరామచంద్రుని కథను వాల్మీకి ప్రముఖ

0: అసలైన మునులెందరో వ్రాశారు, అయినప్పటికీ నేను వ్రాస్తాను అని చెప్పాడు. భగవంతుని కథ ఎందరూ ఎన్ని రకాల చెప్పినా ప్రతి వ్యక్తి మళ్లీ తాను చెప్పవచ్చు, యథాశక్తిగా చెప్పటం తప్పులేదని పోతన మనోగతం. పోతన రాముని కథను ఆరంభించిన కవితారీతి పరిశీలిద్దాం. అమరేంద్రాశకు పూర్ణచంద్రుడుదితుండైనట్లు నారాయణాంశమునన్బుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదనక్రమణోద్దాముడు రాముడు ఆగరితకున్ కౌసల్యకున్ సన్నుతాసమ నైర్మల్యకు అతుల్యకు అంచితజను సంసార సాఫల్యకున్. ఈ పద్యంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడని చెప్పటం వస్తువు. పోతన కేవలం కథాకథన శైలికి చెందిన కవి కాడు, అంటే నేరేటివ్ స్టైల్ అతని రచనా దృక్పథం కాదు. ఈ పద్యంలో కౌసల్య అనే పదానికి విశేషణాలుగా అతుల్య, సాఫల్య, నైర్మల్య అనే పదాలు మూడు ఉపయోగింపబడినాయి. అలంకార శాస్త్రరీత్యా ఈ పద్యంలో పోతన కథాంశాన్ని అనుప్రాసాలంకారంతో మేళవించి రచించాడని చెప్పవచ్చు. పోతన తన భాగవతంలో అర్థాలంకారాలతో పాటు అల్పసంఖ్యాకమైన శబ్దాలంకారాలకు కూడా సముచితమైన ప్రాధాన్యం ఇచ్చాడు. కథను సంక్షిప్తంగా చెప్పాలి గనక వట్టి కథాంశాలు చెబితే నిరలంకారమై శ్రోతల్ని ఆకట్టుకోదని భావించాడు పోతన. అందుకే ఆయన కథలో అనుప్రాస బాహుళ్యాన్ని ప్రయోగించాడు. పోతనకు పూర్వమే భాస్కర రామాయణంలో హుళక్కి భాస్కరుడు, ఉత్తర హరివంశంలో నాచన సోముడు శబ్దాలంకారాలను, అందునా ముఖ్యంగా వృత్యనుప్రాసను, అంత్యానుప్రాసను వాడటం కనిపిస్తుంది. పోతన కూడా భాగవతంలో అనేక సందర్భాల్లో ఈ అంత్యానుప్రాసను ఉపయోగించటానికి భాస్కర సోముల్ని ఆదర్శంగా తీసుకోవటమే కారణం. పోతనకు ఈ అంత్యానుప్రాస అంటే మహా ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే పోతన దైవం శ్రీకృష్ణుడు రాసక్రీడాలోలుడు కాగా, శ్రీకృష్ణ భక్తుడు మన పోతన ప్రాసక్రీడాలోలుడు అని చెప్పాలి. ఈ అనుప్రాసలోని గొప్పతనం వినసొంపు కలిగించటమే. దీన్నే శ్రవణ సౌభాగ్యం అంటారు.
1: ఇంతవరకు మీరు శ్రీరామ చరిత్ర విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ ఐ కిషన్ రావు గారు, పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఉదయ తరిగిన కార్యక్రమంలో మరొక కార్యక్రమం విందాం. అవధానం శ్రీ బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం వింటారు.
8: అవధానం
5: తెలుగు సాహిత్యానికే ప్రత్యేక

ప్రత్యేకమైన సంప్రదాయం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడింది. ఏదైనా ఒక అంశంపై సంపూర్ణమైన ఏకాగ్రతను ప్రదర్శించడమే అవధానం. ఇది ఒక స్థూల నిర్వచనం. అవధానాలు తొలుత వేదవాంగ్మయం భూమికగా రూపొందాయి. వేదంలోని అనేక భాగాల్ని అప్పటికప్పుడు ఒప్పచెప్పడం తొలినాళ్ల అవధాన రీతి. అందుకే వేదవాంగ్మయంలో అఖండ ప్రతిభను ప్రదర్శించేవారు తమ పేర్ల చివర అవధాని అని పెట్టుకునేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథెన పట్టణంలో పూర్వకాలంలో వేదావధానం ప్రముఖంగా ఆదరణను పొందింది. తొలుత వైదిక వాంగ్మయ ఆధారమైన అవధానం తర్వాత రోజుల్లో సాహిత్య దిశగా ప్రవహించింది. కొలాచలం మల్లినాథ సూరి 14వ శతాబ్దికి చెందిన గొప్ప వ్యాఖ్యాత. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలోని నేటి కొల్చారం గ్రామంలో జన్మించారు. ఆయనతో పాటు మల్లినాథ సూరి వంశంలోని కొందరు సంస్కృతంలో అవధానాలు చేసినట్టు చరిత్ర చెబుతున్నది. ఆధునిక అవధాన విద్య మాడభూషి వెంకటాచార్యుల వారితో ప్రచారాన్ని పొందింది. మాడభూషి వారి ఆధునిక అవధాన విద్యా ప్రక్రియ బాగా ప్రచారాన్ని పొందడంతో తెలంగాణలో పలువురు ఈ విద్యపై ఆసక్తిని చూపించారు. 1930వ దశకం నాటికి తెలంగాణలో పదుల సంఖ్యలో అవధానులు ఉన్నారు. ఈ సత్యాన్ని ఆనాటి గోల్కొండ కవుల సంచిక నమోదు చేసింది. తొలి మలితరం అవధానుల వివరాలు గోల్కొండ కవుల సంచికలో లభ్యమవుతాయి. నిజాం రాష్ట్ర తొలి శతావధానిగా గుర్తింపును పొందిన సిరిసినహళ్ కృష్ణమాచార్యులు, ఇంకా ఆచి వెంకటాచార్యులు, నెమలికొండ శ్రీరంగాచార్య, బండి వెంకటరామారెడ్డి, యాయవరం రామశాస్త్రి, బాలబ్రహ్మచారి అనేక మంది ఆనాటి నిజాం పాలనా కాలంలో అవధాన ప్రక్రియలో గుర్తింపును పొందారు. వీరందరూ తెలంగాణ తొలితరం అవధానులు. ఆ తర్వాత మలితరం అవధాన బృందం కూడా రూపొందింది. వీరిలో స్వర్గీయ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రముఖులు. 1956వ సంవత్సరంలో ఆయన అవధాన యానం ఆరంభమైంది. ఇది రమారమి 5 దశాబ్దాల పాటు నిరంతరాయంగా ముందుకు సాగింది. ఈ వ్యవధిలో లక్ష్మీనరసింహ శర్మ 350కి పైగా అష్టావధానాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో అవధానాలు చేసిన వారు గుమ్మన్నగారే. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో భాగమైన పోతారెడ్డిపేట అనే పల్లెటూరిలో 1934 ఫిబ్రవరి 19వ తేదీ నాడు గుమ్మన్నగారు జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, రాధాకృష్ణయ్య. సాహిత్య నేపథ్యం పెద్దగా లేని సాదాసీదా కుటుంబం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం. నిరుపేదరికంలోనూ లక్ష్మీనరసింహ శర్మ సాహిత్యం పట్ల అంకిత భావాన్ని అలవరుచుకున్నారు. స్వీయ కృషితో పాఠశాల విద్యను పూర్తి చేశారు. సాహిత్యంలోనూ ప్రధానంగా పద్యరచనపై ఎక్కువ ఆసక్తిని చూపించేవారు. లక్ష్మీనరసింహ శర్మలోని వ్యుత్పత్తిని, ప్రతిభను గౌరీభట్ల రామకృష్ణ కవి గుర్తించారు. ఆయన సిద్దిపేట జిల్లాలోని వెంకట్రావుపేటకు చెందిన కవి, పండితుడు, అవధాని. ఆయన పుత్రవాత్సల్యంతో లక్ష్మీనరసింహ శర్మను ఆదరించారు. అవధాన ప్రక్రియలోని మెళకువల్ని విపుల రీతిలో వివరించారు. నెల రోజుల పాటు అవధాన విద్యా సాధన సాగింది. గురువు రామకృష్ణ కవి తన స్వగ్రామం వెంకట్రావుపేటలో శిష్యుడి తొలి అవధాన విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి అవధాన విద్యా ప్రదర్శన బ్రహ్మాండమైన రీతిలో ప్రశంసల్ని అందుకున్నది. రామకృష్ణ కవి అమితంగా ఆనందించారు. లక్ష్మీనరసింహ శర్మలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఈ తొలి అవధానం దోహదం చేసింది. తర్వాత ఎన్నో అవధానాలలో రామకృష్ణ కవి పృచ్ఛకులుగా బాధ్యత నిర్వహించడం విశేషం. వెంకట్రావుపేట అవధానం నాటికి లక్ష్మీనరసింహ శర్మకు 20 ఏళ్ల వయస్సు. చిట్టచివరి అవధానం 2005 వేసవిలో భువనగిరిలో జరిగింది. 7 పదులు దాటిన వయసులోనూ ఈ అవధానంలో అద్భుత ప్రతిభను చూపించారు. శ్రోతలు ఆశ్చర్యపోయారు. 50 సంవత్సరాల అవధాన జీవితంలో ఎక్కడా వైఫల్యాలు ఎదురుకాలేదు, ఎక్కడా అనౌచిత్యానికి తావు దొరకలేదు. అన్ని చోట్ల శ్రోతల హర్షధ్వానాలు, పండిత ప్రశంసలు లభించాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, మెదక్ వంటి నగరాలు, పట్టణాలతో పాటు వేములవాడ, ధర్మపురి తదితర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోనూ గుమ్మన్నగారి అవధానాలు జరిగాయి. 1960-80ల మధ్య యావత్ తెలంగాణ ప్రాంతంలో ఆయన అవధానం జరగని చోటు లేదు. ఆ రోజుల్లో గుమ్మన్నగారి అవధానాల పట్ల సాహిత్యాభిమానులు అమితమైన ఆసక్తిని చూపించేవారు. పాఠశాలలు, దేవాలయాల వార్షికోత్సవాలు, సాహిత్య సంస్థల బృహత్సభలు, కుటుంబాలలో జరిగే శుభకార్యాలు, ఇట్లా అనేక సందర్భాలలో లక్ష్మీనరసింహ శర్మను అవధానాలకు ఆహ్వానించేవారు. పారితోషికాలతో పట్టింపు లేకుండా అవధానాలు చేసేవారు ఆయన. అవధానాన్ని మహోన్నత సారస్వత ప్రక్రియగా ఆయన భావించేవారు.
తెలుగు సాహిత్యం

సాహిత్యలోకంలో బాగా గుర్తింపును పొందిన ఆర్ఎస్ సుదర్శనం, తిరుమల శ్రీనివాసాచార్య, కేశవపంతులు నరసింహశాస్త్రి, కసిరెడ్డి వెంకటరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, ఆమళ్లదిన్నె గోపీనాథ్, పరాశరం గోపాలకృష్ణమూర్తి, అయాచితం నటేశ్వర శర్మ వంటివారు లక్ష్మీనరసింహశర్మ అవధానాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. అష్టావధాన ప్రక్రియలో లక్ష్మీనరసింహశర్మది ప్రత్యేకమైన శైలి. అవధాన వేదికపైకి 100% ఆత్మవిశ్వాసంతో చేరుకునేవారు. వెనువెంటనే ఆశురూపంలో పరంపరగా పద్యాలు చెప్పేవారు. ఇందులో అవధానం జరుగుతున్న ప్రదేశం, అవధానాన్ని నిర్వహిస్తున్న సంస్థ, అవధాన ముఖ్యాతిథి ప్రత్యేకత, అవధాన అధ్యక్షుల విశిష్టతలపై ఉల్లేఖనీయమైన ప్రస్తావనలు వచ్చేవి. ఆశు ప్రవాహంలో శ్రోతలు లీనమయ్యేవారు. పద్యాన్ని ఆలపించడంలో లక్ష్మీనరసింహశర్మ పద్ధతి అనుకరణ సాధ్యం కానిది. అది నిరుపమానమైనది. హిందోళ రాగఛాయల్లో అద్భుతమైన కంఠస్వరంతో పద్యం వీణుల విందుగా అందించేవారాయన. హిందోళతో పాటు అడపాదడపా కళ్యాణి, మధ్యమావతి, మోహన రాగాల మార్గాలలోనూ పద్యం నడిచేది. అవధానం కనీసం 2.5 గంటలు కొనసాగేది. నిషిద్ధాక్షరి, అప్రస్థ ప్రసంగం లేదా అప్రస్థ ప్రశంస, దత్తపది, వర్ణన, సమస్య, ఈ 5 అష్టావధాన ప్రక్రియలో సాంప్రదాయిక అంశాలు. ఏ అవధాని అయినా ఈ 5 అంశాలను కాదనేందుకు వీల్లేదు. అయితే మిగతా 3 అంశాలను అవధానులు తమ ఇచ్ఛానుసారంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో లక్ష్మీనరసింహశర్మ ఛందోభాషణము, తేదీలు వారాలు, స్వీయ కవితా పఠనం అనే అంశాలను స్వీకరించారు. తేదీలు వారాలు గతంలో పలువురు అవధానులు ఎంపిక చేసుకున్నదే. స్వీయ కవితాగానం, ఛందోభాషణం బాగా నూతనమైన అంశాలు. ఛందోభాషణం అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇందులో భాగంగా అవధానికి పృచ్ఛకుడికి మధ్య పద్యరూప సంభాషణ కొనసాగుతుంది. పృచ్ఛకుడు పద్యరూపంలోనే అవధాన్ని ప్రశ్నిస్తాడు. అవధాని కూడా పద్యరూపంలోనే జవాబు చెప్పాలి. పృచ్ఛకుడు కూడా అవధాని స్థాయిలో ఛందో విషయాల్లో నిపుణుడైతే ఛందోభాషణం రక్తి కడుతుంది. అవధానం విజయవంతం కావడంలో ఛందోభాషణానికి ప్రత్యేక స్థానం. ఈ సత్యాన్ని తరచూ లక్ష్మీనరసింహశర్మ చెబుతూ ఉండేవారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఛందోభాషణలో అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపును పొందారు. ఇక స్వీయ కవితా పఠనం అవధానంలో విరామ సమయం వంటిది. అవధాని తాను గతంలో రచించిన ఉత్తమ శ్రేణి పద్యాలను రాగయుక్తంగా ఆలపించేవారు. ఇది 4 విడతలుగా ఉండేది. స్వీయ కవితా పఠనం శ్రోతలకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగించేది. ఏనాడు అవధానంలో రాజీపడని గుమ్మన్న గారు పృచ్ఛకులు సంతృప్తి పడే వరకు పద్యాన్ని కొనసాగించేవారు. నిషిద్ధాక్షరి తదితర సంక్లిష్ట అంశాలలో ఎక్కడా రాజీ పడరాదని పృచ్ఛకులకు సూచించేవారు. అవధాన సందర్భాల్లో అనూహ్యము, అసాధారణమైన ప్రశ్నలు వచ్చేవి. వాటిని ఎంతో ఔచిత్యంతో పూరించేవారు లక్ష్మీనరసింహశర్మ. గాంభీర్యానికి లోటులేని పద్ధతిలో పద్యం పూర్తి అయ్యేది. కొన్నిసార్లు ఎవరూ పూర్తి చేయలేని అత్యంత కఠినమైన అంశాలు నిషిద్ధాక్షరిలో వచ్చేవి. వీటిని కూడా ఆయన రెప్పపాటు వ్యవధిలో పూర్తి చేసేవారు. దత్తపది విభాగంలో ఒక అవధానంలో వింత ప్రశ్న వచ్చింది. టమాటా, చిక్కుడు, బీర తదితర పదాలతో మహాభారతాన్ని అన్వయిస్తూ పద్యం చెప్పాలని అడిగారు. దీన్ని కూడా గుమ్మన్న గారు సునాయాసంగా పూర్తి చేశారు. పృచ్ఛకులతో ఏనాడూ సంవాదాలు, వివాదాలు చోటు చేసుకోలేదు. అవధాన సభలన్నీ హుందాగా నడిచాయి. అవధాన రంగంలో అత్యుత్తమ స్థాయిని సాధించేందుకు లక్ష్మీనరసింహశర్మ చేసిన సాధన ఎంతో కఠోరమైంది. సంస్కృతం, తెలుగు కావ్యాలకు ఎల్లప్పుడూ పఠిస్తూ తన వ్యుత్పత్తిని పెంపొందించుకునేవారు. వాల్మీకి రామాయణం, వ్యాసభారతం, కాళిదాసు కావ్యాలు, ఆదిశంకరాచార్యుల వారి స్తోత్రాలు, కవిత్రయం సాహిత్యం, పోతన భాగవతం, పలు ప్రబంధాల పఠనం, ఇట్లా లక్ష్మీనరసింహశర్మ నిరంతర అధ్యయనం సాగేది. తపస్సు చేసే ఋషివలి ఆయన ఈ అధ్యయనాన్ని కొనసాగించేవారు. సహజమైన ప్రతిభతో పాటు సాధన ద్వారా సాధ్యం చేసుకున్న పాండిత్యం అవధానికి ఎంతో అవసరమని ఆయన గట్టిగా చెప్పేవారు. అవధాన నేపథ్యంలో గుమ్మన్న గారి వ్యుత్పత్తి సౌరభాలు సభ అంతటా గుబాళించేవి. నేటి తెలుగునాట సుప్రసిద్ధ అవధాని గరికపాటి నరసింహారావు 3.5 దశాబ్దాల నాడు గుమ్మన్న గారి అవధానాన్ని చూసి ప్రేరణ పొందారు. ఇంకా ఆయుచితం నటేశ్వర శర్మ, జిఎం రామశర్మ, డాక్టర్ ముదిగొండ అమర్నాథ్, ముచ్చంపేట గౌరీశంకర్ వంటి పలువురు అవధానులపై లక్ష్మీనరసింహశర్మ ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం ఉంది. శతావధానం, అష్టావధానం ఈ 2 అష్టావధానం చేయడమే కష్టమని లక్ష్మీనరసింహశర్మ ప్రగాఢ అభిప్రాయం. అవధాని తన అవధానం చివర పృచ్ఛకుల ప్రశ్నలకు పద్యరూపంలో తిరిగి అప్పజంపడంలో, ఆశుకవిత విన్యాసంలోనూ వేగం ఉండాలన్నది ఆయన అభిమతం. అవధాన విద్యా ప్రదర్శనలు నిమగ్నమైన వారు కావ్యరచనలు విరివిగా చేయడం అరుదు. లక్ష్మీనరసింహశర్మ అరుదైన అవధానుల కోవలో చేరుతారు. 1960

0: దశాబ్ది చివరిలో ఆయన తొలి కావ్యం కవితా కళ్యాణి ప్రచురించారు. దోర్బల విశ్వనాథశర్మ వంటి గొప్ప విద్వాంసులు కవితా కళ్యాణిలోని భావుకతను ప్రశంసించారు. కవితా కళ్యాణిలో కాల్పనిక కవితా సౌందర్యం వెల్లివిరిసింది. స్వీయ కవితా గానంలోని వీటిని ఆలపించేవారు. పలు అవధానంలో ఆయన చెప్పిన పద్యాలు అవధాన సరస్వతి అనే కావ్యరూపంలో వచ్చాయి. ఈ రచన 1976 ప్రచురించబడింది. భవిష్యకాలంలో అవధాన ప్రక్రియలో రాణించాలనుకునే వారికి ఈ రచన ఒక కరదీపిక. ఆయన అవధాన పద్యాలు వందలాదిగా అముద్రిత రూపంలో ఉన్నాయి. వాటిని ప్రచురించే ప్రయత్నం జరుగుతున్నది. లక్ష్మీనరసింహశర్మ 3వ పద్యకావ్యం వాగీశ్వరి స్తుతి, ఇది 1991 ప్రచురణ పొందింది. ప్రసిద్ధ పండితులు పరాశరం గోపాలకృష్ణమూర్తికి ఈ రచన అంకితం. 1998 ఆద్యమాతృక పేరుతో 4వ రచన వెలుగు చూసింది. దీనికి విశ్వనాథేశ్వర శతకం అనే పేరు కూడా ఉంది. పలువురు విమర్శకులు ఆద్యమాతృకను మహాకవి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంతో పోల్చి చెప్పారు. సమకాలీన సామాజిక పరిస్థితుల్ని ధ్వన్యాత్మక రీతిలో ఈశ్వరునికి నివేదించడం ఇందులో ఉంది. ఆయన చివరి రచన పద్యోద్యానం. ఇది 100 పద్యాల కృతి. 2010 పద్యోద్యానం ఆవిష్కరించబడింది. ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కోయలు సుప్రసన్నాచార్య ఈ కావ్యానికి పీఠికను అందించారు. ప్రచురించబడిన 5 కావ్యాలతో పాటు వందలాది పద్యాలు అముద్రితంగా ఉన్నాయి. ఆత్మకథ రచనను కూడా ప్రారంభించారు, కానీ అస్తమయంతో ఇది అధాంతరంగా నిలిచిపోయింది. అవధాని విలక్షణ కవిగానే కాదు, అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులుగాను లక్ష్మీనరసింహశర్మ గుర్తింపును పొందారు. అత్యంత నిబద్ధతతో వృత్తిధర్మాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ప్రభుత్వ పురస్కారాన్ని పొందారు. అవధాన ప్రక్రియా నిపుణులుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. లక్ష్మీనరసింహశర్మ జీవిత సాహిత్యాలపై విశ్వవిద్యాలయాలలో పిహెచ్డి పరిశోధనలు జరుగుతున్నాయి. సాహిత్యాన్ని శ్వాసగా భావించి, అవధాన విద్యను ఆరాధ్య దేవతలా అర్చించి, ప్రతిభకు పర్యాయపదమై, నిరాడంబర జీవన వైఖరికి నికార్సైన ప్రతిరూపమై బ్రతికిన లక్ష్మీనరసింహశర్మ 2011 జనవరి 26వ తేదీనాడు తమ 77వ ఏట స్వర్గీయులయ్యారు. తెలుగు అవధాన ప్రక్రియా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
1: మీరు ఇంతవరకు ఉదయతరంగిణిలో అవధానం శ్రీ బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఉదయతరంగి కార్యక్రమంలో కొన్ని పాటలు విందాం. శ్రీరామదాసు చిత్రం నుండి హరిహరన్ మరియు చిత్రపడిన రామదాసు కీర్తన, సంగీతం MM కీరవాణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గడ్డ మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: రామ రామ ఉయ్యాలో రాఘవ రామ.

0: గడ్డ మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని జానపద గీతాలు విందాం.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో గడ్డ మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరు ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఉన్నిమీనన్ పాడిన శ్రీహర్ష గీతం సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమల తర్వాత అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ మరియు రీట పాడిన రామజుగయ శాస్త్రి గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమ కార్యక్రమంలో మాస్ చిత్రం నుండి మనో మరియు రవివర్మ పాడిన సాహితీ గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమలో మీరు విన్న పాట అల్లరిమూడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఎంఎం కీరవాణి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియన
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఒక మంచి మాట విందాం. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త ఆకుపచ్చ డబ్బాలు, పొడి చెత్త నీలిరంగు డబ్బాలు మాత్రమే వేయండి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. చిత్రసీమలో తర్వాత పాట తులసి. ఈ చిత్రం నుండి వేణు మరియు సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: చిత్రసీమలో తర్వాత పాట ఉగాది చిత్రం కోసం ఉన్నికృష్ణన్ మరియు సునీత పాడిన ఎస్వి కృష్ణారెడ్డి రచన సంగీతం.

కార్యక్రమంలో తర్వాత పాట ఆ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పడిన కులశేఖర్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: త్రిమూర్తులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరు గీతం, సంగీతం బప్పి లహరే.

చిత్రసీమలో చివరిగా విందాం. శుభాకాంక్షల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, స్వరాలు సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జీవ వైవిధ్యం డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం వింటారు.
1: మనం నివసిస్తున్న ఈ భూమి ఎన్నో అద్భుతాలతో కూడినది, ఎంతో విలువైనది కూడా. ఇది ఎన్నో జీవ నిర్జీవాంశాలకు నిలయం, ఒక ఆలయం. ఎందుకంటే దేన్నైనా తయారు చేయవచ్చు, కానీ మట్టిని మనం సృష్టించలేము. ఒక మిల్లీమీటర్ మట్టి సహజమైన పద్ధతిలో ఏర్పడడానికి 100 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. ఎంత విలువైనదో చూడండి మట్టి. అసలు వజ్ర వైడూర్యాల కంటే మట్టి విలువైనది. వాతావరణము కలిగి ఉండి జీవులకు ఆశ్రయమిస్తున్న గ్రహం భూమి. అసలు భూమిపైన 300 లక్షల జీవరాశులు ఉన్నాయని ఒక అంచనా. ఇప్పటికీ 18 లక్షల జీవరాశులు గుర్తింపబడ్డాయి. ఇంకా గుర్తింపబడని ఎన్నో లక్షల జీవజాతులు ఉన్నాయి. అయితే భూమిపైన ఉండే ఎడారులు, నదులు, సముద్రజీవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కలిస్తేనే జీవ వైవిధ్యం. ఇక మన భారతదేశంలో శీతల హిమాలయాలు, ప్రకృతి వనరులు, నదీ నదాలతో, పచ్చని పైరులతో కళకళ్లాడే భాగ్యసీమ మన భరతభూమి. ఈ ప్రకృతిలోని జీవులు చాలా వరకు మానవాళికి మేలు చేసేవే. కానీ మనం మన ఆధిపత్యంతో ఏ జీవులకు ముప్పు కల్పించినా ఆ జీవులు నశించి చివరకు మనకే ముప్పు కలుగుతుంది. ఇప్పుడు చాలా రకాల జీవులు ప్రకృతిపైన మన ఆధిపత్యం వల్ల, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడుకోవడం ఇప్పుడు మనకు చాలా అవసరం. అంతరించిపోతున్న పాండా లాంటి జంతువులను చైనాలో జూలో తీసుకువచ్చి వాటి పిల్లలను పెంచి మళ్లీ వాటిని అడవుల్లోకి వదిలేస్తూ వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఇలాగే మన దేశంలో కూడా శాంక్చురీస్లలో కొన్ని ప్రత్యేక జంతువులకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అలాగే రష్యా నుండి సైబీరియన్ పక్షులు ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడానికి, ఇంకొన్ని వలస పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వచ్చేస్తాయి. సైబీరియన్ కొంగలు శీతాకాల ప్రతికూల పరిస్థితుల్ని తప్పించుకోవడానికి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుండి కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించి మన ఇండియా చేరతాయి. అలాగే వర్షాకాలంలో ఆంధ్రాలోని కొల్లేరు పులికాట్ సరస్సుల్లో ఈ పక్షులు వచ్చి కొంతకాలం ఆ ప్రాంతంలో ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఈ పక్షులు రావడానికి ఒక శుభసూచకంగా కూడా భావించేవాళ్లు. ఇప్పుడు చెట్లను కొట్టేయడం వల్ల ఆ పక్షులు కూడా తమ నివాసాన్ని మార్చుకుంటున్నాయి. అసలు మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. అడవులు, వన్యజీవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం

ప్రభుత్వం కూడా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు నెలకొల్పి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తుంది. ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను శాంక్చురీస్ అంటారు. కొన్ని ఎక్స్టింక్ట్ జాతులను సంరక్షించే ఉద్దేశంతో వీటిని, అంటే కొన్ని నేషనల్ పార్క్స్, వీటన్నిటినీ కూడా అడవి జీవులను వాటి సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలుగా మార్చారు. ఇక్కడ మానవ కార్యకలాపాలను అనుమతించకుండా కూడా చేశారు. మన తెలంగాణలో కూడా ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆదిలాబాద్లో, ఏటూరు నాగారంలో, ఇంకా అంటే కల్వాల్ లైఫ్ శాంక్చురీస్, ఇక్కడ చిరుతపుల్లలు, ప్యాంథర్, నల్లచిరుత, జింకలు, నెమళ్ళు చాలానే ఉన్నాయి. నక్కలు, అడవిదున్నలు, అడవిపిల్లి, చాలా పాములు సంరక్షించబడుతున్నాయి. వరంగల్లో పాకాల లైఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో కూడా చెట్లు కూడా, అంటే టేకు, బొంగు వంటి చెట్లతో పాటు పక్షులు, అడవిదున్నలు, జింకలు, ఎలుగు వంటి ఇక్కడ సంరక్షించబడుతున్నాయి. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడాను అందరికీ తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొల్లేరులో పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడైతే ఫ్లెమింగ్ బర్డ్స్, హెరాక్స్ పక్షి, నీటి కుంగలు సంరక్షించబడుతున్నాయి. అక్కడ ఉండే మడ అడవుల్లో కూడాను కింగ్ ఫిషర్, జాకాల్, ఫిషింగ్ క్యాట్స్ ఇవి కూడా ఉన్నాయి. కరీంనగర్లో కూడాను ఉజ్వల్ పార్క్లో టైగర్ ప్రాజెక్టు ఉంది. పులి, చిరుతపులి, లంగూర్, సాంబార్, కొండచిలువ అన్ని జీవరాశులను ఇక్కడ పెంచుతున్నారు. అందుకే మనం వృక్ష జంతుజాలాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో, మానవ జీవన శైలిలో మార్పులు వచ్చి వాతావరణ కాలుష్యాన్ని పెంపొందడం మొదలైంది. మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్న డైనోజార్లు ఇప్పుడు అంతరించిపోయాయి. మనుగడ కోసం పోరాటంలో వాతావరణంలో, ప్రకృతిలో ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పుడు బాగా వేగంగా అంతరించిపోతున్న జంతువులలో చిరుతపులి ఒకటి. ఇప్పుడు అసలు ప్రపంచ పులుల జనాభాలో 60% పులులు ఇంతకుముందు మన భారతదేశంలో ఉండేవి. ఇప్పుడు వీటి శాతం 35% తగ్గిపోయింది. అంటే వేటాడడం వల్ల, అడవులు నరకడం వల్ల ఇది జరిగిందన్నమాట. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అనే పథకంలో పులి సంరక్షణ కేంద్రాలు స్థాపించారు. దీంతో ఇప్పుడు కొంచెం పులుల సంఖ్య ఇంతకుముందు కంటే కొద్దిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏనుగుల దంతాల రేటు చాలా ఎక్కువ కదా. ఇవి అత్యంత విలువైనవి. ఈ ఏనుగు దంతాలు అత్యంత విలువైనవి కాబట్టి ఏనుగులను కూడా చంపేయడం జరుగుతుంది. వాటి సంఖ్య కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గిపోతూ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ చట్టాల ద్వారా జంతువులకు హాని కలిగిస్తే చాలా కఠిన చర్యలున్నాయి. ఇంతకుముందు ప్రతి ఇంటి ముందు చెట్లు ఉండేవి, చెట్లపైన వాలే పక్షులు ఉండేవి. చిలుకలు, కోకిలలు, పావురాలు, పిచుకలు, కాకులు మన చుట్టే ఉండేవి. ఇప్పుడు వీటిని చూపించడానికి పిల్లల్ని జూ పార్కులకు తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలుండేవి. వాహనాల కాలుష్యాన్ని నివారించడానికి అవి ఎంతో తోడ్పడేవి. కార్లలో ప్రయాణించేవారు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే ఆ చెట్ల కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్లు. ఆ అవకాశం ఇప్పుడు లేదు. రోడ్లకు ఇరువైపులా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ధాబాలు. ఆ చెట్ల చల్లదనం ధాబాలలోని ఎన్ని కూలర్లు పెట్టినా ఆ సహజ ఆక్సిజన్తో కూడిన గాలి రాదు కదా. ఇప్పుడు ట్రాఫిక్ పెరుగుదల వల్ల ఊరి బయట నుండి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్లకు ఇరువైపులా ఇంతకుముందులా మర్రి, వేప, రావి, గన్నేరు, సిల్క్ కాటన్, గుల్మొహర్, అకేషియా, యూకలిప్టస్, చింత ఇలాంటివి ఉండేవి. ఇక రోడ్ వైడర్స్ దగ్గర బోగన్విల్లియా, వింకారోజియా, నీరియం, అకాలిఫా, హైబిస్కస్ ఇలా ఎన్నో చెట్లను పెంచుకోవచ్చు. కొన్ని చోట్ల మనం ఈ చెట్లను చూస్తున్నామనుకోండి, కానీ పెద్ద వృక్షాలను రోడ్ వైడనింగ్ కోసం తొలగించినంత సులువుగా వాటిని పెంచడం ఎంత కష్టం. కాలేజీ భవనాల ఎక్స్టెన్షన్

కోసం, స్కూల్ న్యూ బిల్డింగ్స్ కోసం ముందుగానే పెద్ద పెద్ద వృక్షాలను తొలగించి కడుతున్నారు. కానీ వెంటనే ఆ వృక్షాలను ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఆ చెట్లను కూకటి వేళ్లతో పికలించి ముందుగానే తీసిపెట్టిన గొయ్యల్లో వాటిని పాతి పెడితే ఆ చెట్టు మళ్లీ చిగురిస్తుంది. కానీ ఆ చెట్టుకు కావలసిన స్థల కేటాయింపు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కదా. అలాగే ఎన్నో లక్షల చెట్లను నాటే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది. కానీ ఆ చెట్లు పెరిగే బాధ్యత ఆ ప్రాంత ప్రజలు తీసుకుంటే మన సహజ వాతావరణం మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే ఏంటో చూద్దాం. జీవ వైవిధ్యం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల వివిధ రూపాలు, పరిమాణం, ఆహారపు అలవాట్లు, ప్రవర్తనలతో ఎంతో భేదం గల వివిధ రకాల జాతులు, వాటి మధ్య ఉండే సంబంధాలు అన్నిటి కలయికే జీవ వైవిధ్యం. ప్రకృతి సమతుల్యత కోల్పోకుండా ఉండడానికి ఆహారం, మందులు, వసతులు అందించడంలో జీవావరణం సహాయపడుతుంది. ఏ జీవి కూడా మానవుడికి హాని చేయదు, మేలే చేస్తుంది. అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేని జీవ వైవిధ్యం మన దేశంలో ఉంది. ప్రపంచంలో అధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్న 17 అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన దేశం బ్రెజిల్. ప్రపంచంలో అతి ఎక్కువ జీవ వైవిధ్యం కల అడవులు అమెజాన్ అడవులు. దీనికి కారణము అక్కడి వాతావరణ అనుకూలత. ఇక కొంచెం కులంకషంగా జీవ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే దీన్ని మనకు అనుకూలంగా అర్థమయ్యేలా 3 రకాలుగా విభజించుకోవచ్చు. 1 జన్యుపర వైవిధ్యం, 2 జాతిపర వైవిధ్యం, 3 జీవావరణ పర వైవిధ్యం. ఇక జన్యుపర వైవిధ్యం అంటే దీన్ని ఒక జాతి లోపల జరిగే వైవిధ్యం అన్నమాట. అంటే ఒక జాతికి చెందిన జీవులు ఆకారం, పరిమాణం, వ్యాధులను ఎదుర్కొనే శక్తి వేరువేరుగా ఉంటుంది. దీన్నే జన్యుపర వైవిధ్యం అంటారు. ఇది వాటి యొక్క జెనెటిక్ లెవెల్లో మార్పుల వల్ల కనిపిస్తుందన్నమాట. ఉదాహరణకి మనము గులాబీల్లో ఎన్నో రకాల రంగుల గులాబీలు మనం చూస్తుంటాం కదా, రెడ్, బ్లాక్, వైట్, ఇవన్నీ కూడా వాటి జీన్స్ రకాలలో మార్పుల వల్ల జరుగుతుందన్నమాట. అదేవిధంగా రైస్ బియ్యంలో 50,000 రకాల బియ్యం రకాలున్నాయి. అదేవిధంగా మామిడిలో కూడా 1,000 రకాల జాతులున్నాయి. ఈ మార్పులన్నీ కూడా వాటి యొక్క క్రోమోజోమ్లో, నిర్మాణంలో జన్యువుల మార్పుల వల్ల, అంటే ఆయా వాతావరణ ప్రభావాల వల్ల కూడా ఇది జరిగిందన్నమాట. ఇక 2 జాతిపర వైవిధ్యం. అంటే భూమి మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, వృక్షాలు, జంతువులు, వీటన్నిటినీ కలిపి మనము జీవ వైవిధ్యం అంటాం. జాతి వైవిధ్యం అంటే ఒకే ప్రాంతంలో నివసించే వివిధ రకాలైన జాతులు, అనేక రకాల జంతువులు, చెట్లు, కీటకాలు, ఇందులో మానవులు, తర్వాత బ్యాక్టీరియా, ఫంగి, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఆయా పరిసరాల వాతావరణానికి అనుగుణంగా అక్కడ నివసించగలిగే జీవులు అన్నమాట. దీన్ని ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతంలో నివసించగలిగే జీవులు వేరే ప్రాంతంలో నివసించలేవు. ఆ పర్టికులర్ వాతావరణంలోనే వాటి జీవనానికి అనుగుణంగా అవి జీవిస్తాయి. అంటే ఉదాహరణకు మన దేశంలో కాశ్మీర్లో పెరిగే యాపిల్ వృక్షాలు ఇక్కడ తెలంగాణలో పెరగవు. అంటే ఆ వాతావరణం వాటికి సూటబుల్గా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఒకే ప్రాంతంలో ఎన్నో రకాల జీవులు కలిసి జీవించగలుగుతాయి. దీన్నే స్పీసీస్ బయోడైవర్సిటీ లేదా జాతిపర వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక 3 జీవావరణ వైవిధ్యం. అంటే ఈకోసిస్టమ్ డైవర్సిటీ. ఒక ప్రాంత ఈకోసిస్టమ్ని బట్టి ఆ ప్రాంతంలో ఆయా స్పీసీస్, అంటే ఆయా జాతులు అక్కడ నివసించగలగడం. ప్రపంచపటంలో మన భారతదేశాన్ని చూస్తే అనేక వెరైటీస్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ను మన దేశంలో చూడవచ్చు. అంటే ఇండియాలో
ట్రాపికల్ ఫారెస్ట్లున్నాయి, ఎడార్లున్నాయి, ఆల్పైన్ మెడోస్ ఉన్నాయి, మౌంటైన్ ఏరియాస్ ఉన్నాయి, కొండ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో పెరిగే జీవ వైవిధ్యాలు ఎన్నో రకాలన్నమాట. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈకోసిస్టమ్ వెరైటీస్ ఎక్కువ, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ మన దేశంలో. మన దేశంలో ఎడారుల్లో ఒక రకమైన జీవజాతులు అంటే ఒంటెలు, అలాగే రైన్ ఫారెస్ట్ ఏరియాలో పెరిగే జీవజాతులు అవి వేరువేరు, ఆల్పైన్ ప్రాంతంలో పెరిగే జీవజాతులు వేరు. ఇప్పుడు ఇన్ని రకాల జీవ వైవిధ్యాల గురించి తెలుసుకున్న తర్వాత మన ప్రకృతిలో సమతుల్యతను పట్టి ఉంచడం కోసము వీటిని ఎలా కాపాడుకోవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఈ సమతుల్యత వల్ల కూడా మనకు కలిగే లాభాలేంటి అని చూస్తే, ఒక రకమైన ఈకోసిస్టంలో పెరిగే జంతువుల వల్ల, మొక్కల వల్ల మనకు చాలా లాభాలున్నాయి. మన వల్ల కూడా జంతువులకు మొక్కలకు చాలా లాభాలున్నాయి. ఇవన్నీ కూడా ఒక చైన్ కనెక్షన్స్ అన్నమాట. ఇండియాలో మొత్తంగా 8.1% గ్లోబల్ స్పీసీస్ డైవర్సిటీ ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న జీవ వైవిధ్యంలో 8.1% వైవిధ్య జీవులు ప్రకృతి చట్రంలో మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న ల్యాండ్ ఏరియాలో 2.4% ల్యాండ్ ఏరియా మాత్రమే ఇండియా కలిగి ఉంది. కానీ దీనిలో 8.1% జీవుల బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం కలిగిన జీవులు మనం ఇండియాలో ఉన్నాయి అంటే మన దేశము జీవ వైవిధ్యంలో చాలా రిచ్ అన్నమాట. ఇది ఎందుకంటే ప్రపంచ పటంలో ఇండియా ఉన్న లొకేషన్ అలాంటిది. ఇక్కడ మనం ఒక మాటను అర్థం చేసుకోవాలి, లాటిట్యూడినల్ డైవర్సిటీ గ్రేడియంట్. భూగోళంలో మధ్య ఉన్న ఈక్వేటర్ ప్రాంతంలో జీవాజాలాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ జీవుల పెరుగుదలకు చాలా సూటబుల్గా ఉంటుంది. అలాగే ఈక్వేటర్స్ పైన కింద అంటే నార్త్ సౌత్ పోల్స్లలో జీవాజాల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అక్కడి వాతావరణము ఈ జీవుల పెరుగుదలకు సూటబుల్గా లేదన్నమాట. ఈ పోలార్ రీజియన్స్లో డిస్ట్రక్షన్స్ కూడా చాలా ఎక్కువ, జీవాజాలం పెరుగుదల అక్కడ తక్కువగా ఉంటుంది, సన్లైట్ కూడా అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి ప్రభావం కూడా జీవాజాల పెరుగుదలలో ఒక ముఖ్య భాగం. పోలార్ రీజియన్స్లో ఈ డిస్ట్రక్షన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ జీవాజాలాల పెరుగుదల తక్కువ. ఇక బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి అంటే అమెజాన్ అడవులు. అయితే ఇక్కడ మనము ఇంకొన్ని విషయాలని కూడా అర్థం చేసుకోవాలి. రివర్ట్ పోపర్ హైపోథసిస్, జీవాజాతులు కొన్ని నశించిపోతే ఏమవుతుంది అంటే కొన్ని ఎక్స్టింక్ట్ లేదా కొన్ని అంతరించిపోతే మనకు ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే జన్యుపర, జాతిపర, ఆవరణపర వ్యవస్థలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, ఒక బిల్డింగ్లో అన్ని అంతస్తులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఒక అపార్ట్మెంట్లో లీకేజ్ ప్రాబ్లం వస్తే దాని ప్రభావము మిగతా అపార్ట్మెంట్స్లో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రాబ్లం ఒక జాతికే కదా, అది ఎక్స్టింక్ట్గా అవుతున్నా చూస్తూ ఊరుకుంటే దాని ప్రభావం కొన్ని ఏళ్ల తర్వాత మన మీద కూడా పడుతుంది. దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు, ఒక ఫ్లైట్ ఉందనుకోండి, దానిలో కొన్ని స్క్రూస్ లూజ్ అవుతాయి, తర్వాత ఒకటి రెండు వేరుపడతాయి అనుకుంటే ఒకటి రెండు స్క్రూస్ వల్ల ఏరోప్లేన్ ఎగరగలుగుతుంది. ఇంకా కొన్ని వాటి యొక్క స్క్రూస్ ఊడిపోయి పరికరాలు పాడైపోతే కొన్నాళ్లకు ఆ ఏరోప్లేన్ పైకి ఎగిరే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విధంగా మనము ఈ కొన్ని జాతులే కదా అవి అంతరించిపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటే అది దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఈ జాతిపర వైవిధ్య క్షీణించడం అనేది మనము డీటెయిల్గా కాకుండా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే జాతుల క్షీణత సహజ సిద్ధంగా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. అది జాత్యాంతర పోరాటం వల్ల కావచ్చు, అంటే జీవుల మధ్య కాంపిటీషన్ వల్ల, కొన్నిసార్లు వాతావరణ మార్పుల వల్ల, భూకంపాలు, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్, వరదలు, కరువు,
వీటి వల్ల కూడా కొన్నిసార్లు

స్త్రీ పురుష మొక్కలు వేరువేరుగా ఉండి ఇవి అసమాన నిష్పత్తిలో పెరిగితే వాటి వల్ల కూడాను తర్వాత మొక్కలు సహజ సిద్ధంగా ఎక్కువ నిష్పత్తిలో ఏర్పడడం అనేది జరగదు. దీన్ని మనము బొప్పాయిలో చూడొచ్చు. తర్వాత కొన్నిసార్లు ఇప్పుడు

చేయడానికి, దాన్ని ఆపడం కోసము ప్రభుత్వం కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పర్చింది. మొక్కల జీవ వైవిధ్య నిర్వహణ కొరకు ఇవి ఉన్నాయి. మానవజాతి అభివృద్ధికి ఎప్పటికప్పుడు జీవ వనరుల కొరకు డిమాండ్ పెరుగుతుంది కదా. అంటే ఏ దేశమైనా తమ ఆహార సరఫరా పెంపొందించుకోవడం కోసము అటవీ భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల జీవన వనరుల్లో డిమాండ్ సప్లైలలో సమతాస్థితి తప్పుతుంది. అసలు ప్రతి జీవికి ఈ ప్రకృతిలో జీవించే సమాన హక్కు ఉంటుందని దీనిని గుర్తించిన ప్రభుత్వం జీవ వైవిధ్యానికి, మానవుని సుస్థిర జీవనానికి మధ్య ఒక సమతాస్థితిని తీసుకురావడం కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది. అవి జీవ వైవిధ్య నిర్వహణ సంబంధ సంస్థలు. ఇవి జీవ వైవిధ్య నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడానికి పాలసీలు తయారు చేయడం, వాటికి సంబంధించిన ప్రాజెక్టులకు, వర్క్షాప్లకు ఆర్థిక సహాయం చేయడం, కొన్ని అంతర్జాతీయ సంస్థల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణ సంబంధ నిర్వహణను ఇవి చేపడతాయి. ఈ సంస్థలు, అందులో కొన్ని WCU అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, అంతర్జాతీయ సంరక్షణ సంస్థ. ఈ సంస్థ జీవ వైవిధ్యంపై అనేక వర్క్షాప్స్ను, సెమినార్స్ను నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఇతర సంస్థలతో కలిసి కొన్ని పుస్తకాలను, డాక్యుమెంట్స్ను ప్రచురించింది. దీనిలో రెడ్ డాటా బుక్, అరుణవర్ణ సమాచార పుస్తకం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆపదలో ఉన్న మొక్కల జంతుజాతుల యొక్క ప్రస్తుత పరిస్థితి, దాని సంరక్షణ ఆవశ్యకతకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. అలాగే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, అలాగే యునెస్కో UNESCO, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచురల్ రీసోర్సెస్, ఇవన్నీ కూడా జీవ వైవిధ్య నిర్వహణ కేంద్రాలు. జీవ వైవిధ్య సంరక్షణ గురించి చూద్దాం. ఇక్కడ మనం చేయాల్సిన పనులేంటంటే, ఆహారాన్ని ఇచ్చే మొక్కలను, కలపనిచ్చే చెట్లను, వ్యవసాయానికి వినియోగపడే జంతువులను, ఉపయోగకరమైన సూక్ష్మజీవులను, ఆర్థికంగా ఉపయోగపడే జీవులను గుర్తించి వాటిని సంరక్షించాలి. క్లిష్టమైన ఆవాసాల్లో ఉండే జాతులను గుర్తించి రక్షించాలి. వన్య ఉత్పత్తుల అంతర్జాతీయ మారకమును క్రమపరచాలి. వేటాడడాన్ని నిషేధించాలి. కాలుష్య కారకాలను తగ్గించాలి. అరుదైన జీవజాతులను రక్షించుకోవాలి. వలస పక్షులను సందర్శించే స్థలాలను సంరక్షిస్తూ పర్యావరణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. సంరక్షణ పద్ధతులు ఇందులో ఏంటంటే, రెండు రకాలైన సంరక్షణ పద్ధతులున్నాయి. ఒకటి పరస్థానీయ సంరక్షణ. ఇందులో సంరక్షణ వివిధ మొక్కల జంతువుల జాతులను అవి నివసించే సహజ ఆవాసాలలోనే సంరక్షణ చేపట్టడం, దాన్ని స్వస్థానీయ పరిరక్షణ అంటారు. రెండవది జీవావరణ రక్షిత ప్రదేశాలు, బయోస్పియర్ రిజర్వ్స్ అన్నమాట, అభయారణ్యాలు. తర్వాత నేచురల్ పార్క్స్, జాతీయ పార్కులు. అభయారణ్యాలు అంటే అంతరించిపోతున్న వన్యజాతులను సంరక్షించడానికి ఈ అభయారణ్యాలు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారము ఇండియాలో 51 టైగర్ రిజర్వులను స్థాపించారు. తెలంగాణలో పాకాలలో, ఏటూర్ నాగారంలో ఉన్న అభయారణ్యాలు 1952లోనే స్థాపించారు. ఇలాగే కిన్నెరసాని, మంజీరా, ప్రాణహిత వీటిని 1980లో స్థాపించారు. ఇంకా ఇలాంటివి మన తెలంగాణలో చాలా ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్స్ అనేవి జాతీయ పార్కులు. ఇవి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. ఈ నేషనల్ పార్క్ సింహాల పరిరక్షణకు ఎక్కువగా ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. బండీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో, తర్వాత

0: మహావీర్, హరిణి ఇవి తెలంగాణలో ఉన్నాయి. పరస్థానీయ సంరక్షణ కేంద్రాలు, దీని ముఖ్య ఉద్దేశం సంరక్షించాల్సిన జాతులను గుర్తించడం. అంటే తగ్గిపోతున్న మొక్కల జాతులను, జంతువులను ఈ కేంద్రాల ద్వారా సంరక్షించడం. ఉదాహరణకి బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్స్, అక్వేరియంస్ను ఇలా ఇంకా చాలా రకాల అభివృద్ధి పరుస్తూ విలుప్తమైపోతున్న జాతులను పరిరక్షించడం. వీటితో పాటు ఎన్నో విత్తన బ్యాంకులు, పుప్పొడి బ్యాంకులు మన దేశంలో చాలా ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్స్ కూడా మన దేశంలో 14 వరకు ఉన్నాయి. కలకత్తా, ఊటీ, బెంగళూరు, లక్నో, కోయంబత్తూర్, ఇంకా ఇలా అనేక ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఇప్పుడు మనం పరిసరాలు, చెట్లు, జంతువులు, కీటకాలు, సూక్ష్మజీవులు వీటన్నిటినీ, వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటూ భవిష్యత్ తరాలకు వీటిని యథాతథంగా అందించడం మన కనీస బాధ్యత అని తెలుసుకుంటూ, ప్రకృతిలో మనం ఓ భాగం, సహజ సిద్ధంగా వాటి అభివృద్ధిలో మనం ఓ భాగం అయినప్పుడు అందరూ కలిసి ఎవరి పరిధిలో వారు తమ జీవనాన్ని ఆరోగ్యవంతంగా కొనసాగిస్తే పర్యావరణాన్ని మనం రక్షించినట్లు జీవావరణంలో మనం ఓ ఆరోగ్యకరమైన భాగమైపోయినట్లు.
1: మీరింతవరకు జీవవైవిధ్యం డాక్టర్ జరిన బేగం గారి ప్రసంగం విన్నారు.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
2: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
2: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే, మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఒక మంచి మాట, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తు తరాలకు మనం అందించే ఆస్తి. ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం, ప్రకృతిని పరిరక్షించే బాధ్యతను

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా స్టైల్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన చిన్నిచరణ్ గీతం సంగీతం మణిశర్మ.

చిత్రసీమల తర్వాత పాట లెనిన్. ఈ చిత్రం నుండి తమనేస్ పాడిన శ్రీకృష్ణ గీతం సంగీతం తమనేసెస్.

సిరివెన్నెల చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం స్వరాలు సమకూర్చింది కెవి మహాదేవన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం హరిహరన్ మరియు మహాలక్ష్మి పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమల తర్వాత పాట శ్రీనివాస మంగపురం. ఈ చిత్రం నుండి హరిచరణ్ పడిన చంద్రబోస్ గీతం, సంగీతం జీవి ప్రకాష్.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

చిత్రసీమలో మీరు విన్న పాట కొరియన్ కనకరాజు చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పడిన పాట. కార్యక్రమంలో తర్వాత పాట ఆచార్య. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బిహారీ పాడిన పాట. పాట రాసింది అనంత్ శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

సరిగమల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది బొంబాయి రవి.

చిత్రసీమల తర్వాత పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు గోపికా పూర్ణిమ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: దేశముద్ర చిత్రం కోసం దేవన్ మరియు ఇంద్ర పడిన భాస్కర భట్ల గీతం, సంగీతం చక్రి.
1: Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing you Prema.

సింధూరపు చిత్రం కోసం మనో మరియు శైలజ పడిన రాజశ్రీ గీతం సంగీతం మనోజ్జయన్.

దళపతి చిత్రం కోసం చిత్ర మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది రాజశ్రీ, సంగీతం అందించింది ఇళయరాజా.

చిత్రసీమలో మీరు విన్న ఆ చివరి పాట మాస్టర్ చిత్రం నుండి. హరిహరన్ మరియు సుజాత పాడిన పాట. పాట రాసింది చంద్రబోస్, సంగీతం అందించింది దేవ. ఈనాటి చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 12 గంటలకు వస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబి స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అర్చి లక్ష్మి. ఏదైనా ఒక చక్కటి పాట సంగీతం వింటున్నప్పుడు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది అని మనసుకు అనిపిస్తుంది కదా, ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. అందుకు కారణం అద్భుతమైన సాహిత్యం, అందుకు తగిన సంగీతం. మరి అలాంటి పాటలు కొన్ని విందామా? బాపుగారి అందాలరాముడు సినిమా ఇన్స్పిరేషన్గా శేఖర్ కంబల్ గారు రూపొందించిన గోదావరి ఒక కల్ట్ క్లాసిక్. ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. పర్టికులర్గా వేటూరు సుందరరామూర్తి గారి కలం నుంచి జాలువారిన ఉప్పొంగనే గోదావరి ఊగిందిలే చేలోవరి ఈ పాట అయితే అమృత గీతం. ప్రాసలతో పాటు గోదావరి అందాన్ని, భద్రాచల రామయ్య వైభవాన్ని వర్ణించిన తీరుకు ప్రేక్షకుల నీరాజనాలు. నంది పురస్కారం అందుకున్నారు వేటూరి గారు. మరి పాట పడిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నంది అవార్డు అందుకున్నారు. కెఎం రాధాకృష్ణన్ గారు స్వరకల్పన చేసిన ఈ అమృత గీతం మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, వినోద విజ్ఞానాలను అందించే వివిధ భారతిలో ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీకు తెలుసు కదా. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఏమున్నా సరే చక్కగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. మరి సిద్ధంగా ఉండండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక మరి మీరు వింటున్నారు అమృత గీతం. ఇందాక వినసం ఒక అమృత గీతం, ఇక మరో గీతం ఏమిటంటే యుగుల గీతాలు, ప్రేమ గీతాలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శైలే వేరు. ఎదురు చూపులకు, ఆరాధనకు అక్షర రూపం వస్తే ఎలా ఉంటుందో తెలియచేసే గీతానికి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం అందించి ఉషతో కలిసి పాడారు. మరి నీ స్నేహం చిత్రంలోని ఈ గీతాన్ని వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం సమయం. మరి అమృత గీతాలు వినేస్తున్నాం. తర్వాత గీతం విషయానికి వస్తే, అసలు లైఫ్ అంటే ఏంటి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, కష్టాలను ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి, సాటి మనుషులతో ఎలా ఉండాలి, వీటన్నిటికీ సమాధానం భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఓబీబి సినిమాలోని మహాద్భుతం పాట. నూతన మోహన్ పాడారు, మిక్కిజీ మేర్ సంగీతం అందించారు. నిజంగా అద్భుతమైన సాహిత్యం. విందామా ఈ అమృత గీతాన్ని ఓ బేబీ సినిమా నుంచి.

ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత.

0: అంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. మహానటి సావిత్రి, ఈ పేరు వింటేనే ఏదో తెలియని భావోద్వేగం. గొప్ప నటిగా, మనిషిగా సావిత్రిగారంటే తరాలు మారిన చిక్కు చెదరని అభిమానం, గౌరవం తెలుగువాళ్లకు. మరి అంతటి సావిత్రిగారి కెరీర్ని, జీవితాన్ని, శిఖరాగ్రానికి చేరిన ఆమె పేరు, ప్రఖ్యాతులను ఈ పాటలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు రామజోగా శాస్త్రి గారు. యాక్చువల్గా మనకి సావిత్రిగారిని గుర్తు చేసుకోవాలంటే ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు అండ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. మిక్కీజీ మేయర్ గారు స్వరపరిచిన ఈ పాట వింటున్నంతసేపు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతాం కదా. మనకెందుకు ఆలస్యం? నటరాజుకు స్త్రీ రూపం మహానటి సావిత్రిగారిని స్వాగతిద్దామా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అమృతగీతం టైం. మరి అమృతగీతాలన్న మంచి పాటలన్నీ వినేస్తున్నాం కదా. ఇక చివరిగా వచ్చే పాట ఏమిటంటే, మనము లోలో ఉన్నప్పుడు అంటే నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కొన్ని పాటలు వినాలి. జనాల మీద ఎక్కువ ప్రభావితం చూపే ప్రసార మాధ్యమం సినిమా అనేది అందరికీ తెలుసు. సో అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మన సినిమాల్లో. అలాంటి ఒక పాట భద్రాచలం సినిమా నుంచి సుద్దల అశోక్ తేజ గారు రాసిన సాహిత్యం, శంకర్ మాధవన్ గారు పాడారు, వందే మాతరం శ్రీనివాస గారు కంపోజ్ చేశారు. ఒకటే జననం ఒకటే మరణం, వినతమా?

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి

0: 69 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ, గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इजराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62 చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమాన్ని గురించి మరోసారి గుర్తుచేస్తాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ బుక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు ఫోన్ చేయండి. మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

కూడా కావస్తుంది కాబట్టి కొంచెం నీరసంతో కూడిన ఆకలి ఉంటుంది. ఇలాంటి పాటలు వింటే జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి పాట వినిపించాను. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈట్ ఫిట్ టైం. పనుల్లో బిజీగా ఉండి తర్వాత తిందానులే అని పోస్ట్ పోన్ చేస్తూ అసలు పండ్లను తినకుండా మానేస్తుంటాం. ఇలా చేయడానికి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు కదా, బిజీగా ఉంటారు. ఆఫీస్ పనుల్లో కానివ్వండి, ఇంటి పనుల్లో కానివ్వండి, తర్వాత తిందాంలో, ఇప్పుడు ఏం తొందర, ఆ పని అయిపోయాక తిందాం, ఈ పని అయిపోయాక తిందామని మొత్తానికి మానేస్తాం. సో కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరవేంటో చెప్తాను. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీ సమస్యలను, సందేహాల గురించి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. 040 ఎస్టీడ్ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-2323 నంబర్లకి ఫోన్ చేయొచ్చు. మరి మాట్లాడచ్చు డాక్టర్ గారితో. గుర్తుంటుందిగా ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. మరి మర్చిపోకండి. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, ఇందాక చెప్పాను కదా మీకు, పర్టికులర్గా 30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన పళ్ళు గురించి మీతో చెప్తాను అని. వాటిలో ఫస్ట్ ఉండేది బొప్పాయి, పపయ. విటమిన్ ఏ, విటమిన్ సి, వీటితో పాటు ఫోలైట్, ఇతర ఫైటోకెమికల్స్ ఉండే ఈ పండు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. బొప్పాయిలో ఉండే బీటా కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందట. అంతేకాదండి, పఫైన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందనేది నిపుణుల మాట. ఇక షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ను కంట్రోల్ చేస్తుందట కూడా. సో ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయిని తింటే సరిపోతుంది కదా. ఎనివేస్, ఇంకా ఉన్నాయి పళ్ళు మీతో షేర్ చేసుకోవాల్సినవి. వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అదర్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ఇక మనం కంపల్సరీగా అంటే పర్టికులర్ గా మహిళలు 30 ఏళ్ళు పైబడిన మహిళలు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి జామ పండు అంటే గ్వా. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండే జామ బ్లడ్ లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయట. మరి మనకి సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికే జామ పళ్లను కాయల్ని తింటే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి నెక్స్ట్ ఫ్రూట్ ఐటమ్ ఏంటనేది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరి ఇక ఈట్ ఫిట్ వింటున్నారు కదా, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్రూట్ ఐటమ్ వచ్చేసి ఆపిల్. ఆహారంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ని శరీరం గ్రహించకుండా నిరోధిస్తుందట. ఆపిల్లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం వల్ల త్వరగా ఆకలి వేయదట, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. అండ్ మీకు తెలుసా, రెగ్యులర్ గా ఆపిల్ తినే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని సర్వేలో తెలియదట. మరి ఇన్ని ఉపయోగాలున్న పండ్లు, మనకి రోజు అతి సులభంగా దొరికే పండ్లు, వాటిని తినకుండా మనము కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది నిపుణుల మాట. అదేదో అంటారు కదా, పొదుపు కూడా ఖర్చులాగా చేయాలి లేకపోతే ఏమి మిగలదని. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కూడా మనం ఒక పనిలాగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం అండ్ ఇంటిని, ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా చూసుకోవాలి. సో అందరు హ్యాపీగా, హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. ఏమంటారు, ఇప్పుడైతే పాట వినేయండి.

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక

0: అధ్యక్షులు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: నేత కార్మికుల కోసం 1731 కోట్ల రూపాయలు నేత కార్మికుల కోసము ఇయాల ప్రజా పాలనలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్ల 1700 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో మేము నిధులు ఇచ్చినాం.
0: సిరిసిల్ల సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజాప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేం వచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛతా డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్భవన్, చార్మినార్తో సహా హైదరాబాద్లోని 8 ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తారు.

0: మని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేటు మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్టాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్టంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3 రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
1: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజన్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్, మిగతా అందరూ ఒకటే వేదిక మీద వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రోఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రోఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రిమండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో తాత్కాలికంగా నిలిపివేసిన జంగల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువుల సంతానోత్పత్తి ఉంటుందని, అందుకే గత 3 నెలల నుంచి సఫారీ సేవలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా చైతన్య స్ఫూర్తిని. స్టే ట్యూన్డ్.

ద పారడైజ్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి వివిధ భారతి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీకు సందేహాలను, సమస్యలను హ్యాపీగా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2928

5523లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి, సిద్దంగా ఉండండి. ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఉన్నాం కదా, ఆడపిల్లలకు ఆటలెందుకు అన్న మాటలను, అవరోధాలను అధిగమించి మరీ అంతర్జాతీయంగా విజయాన్ని సాధించి కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా రాణిస్తున్న వెయిట్ పవర్ లిఫ్టర్ రేవతి, తన సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. సో స్టే ట్యూన్ టు విద్భారతి 102.8 FM.

కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు. చిల్లు

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ అనే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెనాలి దగ్గర బురిపాలెం రేవతిది. చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మే కష్టపడి పెంచి పెద్ద చేసింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో

పెదరా ఊర్లో ఉండే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివింది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తా, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ్ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సిద్ధంగా ఉండండి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం. ఇక ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నతనంలోనే నాన్న చనిపోయారు, అమ్మాయి కష్టపడి పెంచి పెద్ద చేసింది, అండ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్లారు కష్టమైన పరిస్థితుల్లో, ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. మరి ఆ తర్వాత ఏమైంది? డిగ్రీ చదవాలంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారని తెలుసుకున్న రేవతి తన దృష్టి ఆటల వైపు మళ్లించింది. మామూలుగా ఇళ్లలో ఆటలు మానేసి చదువుకోండి అంటుంటాం కదా పిల్లల్ని, కానీ ఇక్కడ చదువు కోసం ఆటలన్నమాట. లైఫ్ అంటే అదేనేమో. మరి మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ చెంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా మీకు, ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారనే ఉద్దేశంతో తన దృష్టి ఆటల వైపు మళ్లించింది రేవతి. ఇంతకీ తను సెలెక్ట్ చేసుకున్న ఆట ఏంటో తెలుసా? వెయిట్ లిఫ్టింగ్. ఎంతో కష్టపడింది. ఆ కష్టాల ఫలితమే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాధించిన పథకాలు. అండ్ 2016లో క్రీడల కోటాలో ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆర్థికంగా కూడా కాస్త కుదుటపడింది. మరో తర్వాత చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-239 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మరి మర్చిపోకండి, ఇంకాసేపే టైం ఉంది, 2:15 కాబట్టి సిద్దంగా ఉండండి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది అంశం. అండ్ ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరిక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ గా చూస్ చేసుకుంది, కష్టపడింది, రాష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించింది. ఆ విజయం కారణంగానే 2016 ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా దొరికింది. కానీ అంతటితో ఆగలేదామే, ఏం చేసింది? అంతర్జాతీయంగా ఎన్నో విజయాలు సాధించింది, కానీ తన లక్ష్యాన్ని అంతటితో ఆపలేదు. తన జీవితాన్నే మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది. ఏం చేసింది తెలుసుకుందాం. వింటూ ఉంటారుగా వివిధ భారతిని

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ సక్సెస్ అనే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన జీవితాన్ని మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది రేవతి. అందుకేం చేసిందో తెలుసా? క్విక్ జిమ్ పేరుతో తెనాలిలో వెయిట్ పవర్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి పేద మధ్యతరగతి క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. అండ్ మీకు తెలుసా, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. మరి టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. స్పాన్సర్లు ఉంటే వాళ్ల కలలు సాకారమవుతాయి. మా శిక్షణ కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ మందిని అంతర్జాతీయ పోటీలకు పంపి పతకాలు గెలిచేలా చేయడమే తన భవిష్యత్ లక్ష్యమని చెప్పే రేవతి క్రీడారంగంలోనే కాదు, తమకిష్టమైన రంగాల్లో రాణించి దేశాన్ని రిప్రజెంట్ చేయాలని కలలు కనే ప్రతి ఒక్కరికి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరియన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పులు కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సిద్దంగా ఉండండి, ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇక సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. ఇక 2:15 హలో డాక్టర్ గుర్తుంటుందిగా, స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: तीन अक्टूबर विविध भारती की सालगिरह का जश्न। विविध भारती के लाइव ट्रांसमिशन में आ रहे हैं जाने माने संगीतकार अन्नू मलिक।
1: किसका है ये तुमको इंतजार, मैं हूं ना।
0: दिन में 12 बजे से 2 बजे के बीच
2: अगर तुम मिल जाओ।
0: अन्नू मलिक की बातें, गाने और कुछ दिलचस्प कहानियां। 3 अक्टूबर विविध भारती की सालगिरह का जश्न।
3: बंदा ये बिंदास है, बंदा ये बिंदास है।
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి డార్లింగ్ ఈ చిత్రం కోసం సూరజ్ ప్రశాంతిని పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం సమకూర్చిన వారు జేవి ప్రకాష్ కుమార్.

ఇప్పుడు వినండి, ఒక్కడు ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, మనసెచ్చి చూడు ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన చంద్రబోసు గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన జాలాది గీతం. సంగీతం MM కీరవాణి, చిత్రం మేజర్ చంద్రకాంత్.

ఇప్పుడు వినండి ముద్దుల మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కోటి

0: ఇప్పుడు వినండి. ఇరుముడి ఈ చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన చోడం శ్రీనివాసరావు గీతం. సంగీతం జేవి ప్రకాష్ కుమార్.
1: వీరమణి గంటలే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆహుతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మల్లెమాల గీతం. సంగీతం సమకూర్చిన వారు సత్యం.

ఇప్పుడు వినండి, రాహుల్ నంబి ఏర్పాడిన రామజోగేశాస్త్ర గీతం. సంగీతం ఎస్ఎస్ తమన్. చిత్రం దూకుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆవిడ మావిడే. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన సిరివేనెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు శ్రీనివాస చక్రవర్తి.

ఇప్పుడేనండి అతడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన సిరివేనల సీతారామ శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. మిర్చి ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామజోగేశ్వర శాస్త్రగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురి ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: కాలేజీలో డ్రీమ్ యూనివర్సిటీ ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ పైలాండ్ ఆవిష్కరణ, దాంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్, స్టేజ్ ప్రోగ్రామ్, వీటి కోసమని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో పాఠశాల మెడికల్ యాజమాన్యం పనులను పర్యవేక్షించి జరిగింది.
0: ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అని అన్నారు. దుబాయ్ టెలవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన సాహసం వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని తెలిపారు. కెప్టెన్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మంది వృద్దులకు నెలకు 2016 రూపాయలు అందుతోందని తెలిపారు. 33 జిల్లాల్లో దశల వారీగా వృద్దాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో వృద్దుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో 205 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో డివిజన్ ఈఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాముడు వేరు, శివుడు వేరన్న

0: వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీ భారత్ మంటపంలో మంథన్ పేరుతో ప్రారంభమయ్యాయి. 2 రోజుల ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పదవి కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సహకారంతో రూపొందించిన 100 ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ దట్ షేప్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సౌర విద్యుత్కు ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక విద్యుత్ దిశగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న చర్యలకు ఈ మైలురాయి నిదర్శనమని సీఎండి పేర్కొన్నారు. రైతుల భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే పీఎం కుసుమ్ ఏ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన సహాయక పరికరాలు వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు, ట్రై గూడ్స్ ఆటోలు, అంధులకు ల్యాప్టాప్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే,
1: ఒక ట్రైసైకిల్ ధర దాదాపు 70,000 రూపాయలతోటి మన ప్రభుత్వం 6 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒకటి బ్యాటరీ ఆటో కూడా ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలతోటి ఈ బ్యాటరీ ఆటోలో మనం టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ముడి సరుకులు అన్నిటినీ పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుక్కుంటూ ఎవరైతే ఫోన్ల ద్వారా టిఫిన్ కావాలని చెప్తే అక్కడికక్కడే తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక నూతన బ్యాటరీ ఆటోను కూడా ఇవ్వడం జరిగింది.
0: వయోవృద్దుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖాధికారి లక్ష్మీరాజం అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన,
2: వయోవృద్ధులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వారు అవగాహన కలిగి ఉండాలి. చట్టబద్దమైన వారసులు, వారి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధుల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
0: అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవ కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు సమిష్టి కృషి అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని మంచిర్యాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్సటిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య వయసులో తమ తల్లిదండ్రుల ఆలన పాలన సంరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మనకు జీవితాన్ని, విలువలను నేర్పిన పెద్దల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నిజామాబాద్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ నీలిమ అన్నారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకల్లో అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 34

0: 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆసిఫాబాద్లోని జనకాపురి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తొలి ముద్ద కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి స్వరూపరాణి అధ్యక్షతన పోషణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురు ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎంఏ 103.5 MHz పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ చిక్కుడ పోషాల బృందంచే హిడంబి పరిణయం పాండవుల కథ చింది యక్షగానం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవన ఎరువులు వాడే విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయం వింటారు. అనంతరం కాకర సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామ రైతు మాసంపెల్లి రవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 డైలీ హైలైట్స్ ఆఫ్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 10:20 మధుర గీతాలు, అలనాట ఆనుమూత్య లాంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు.

ఇక రేపటి కార్యక్రమాలులని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మహాత్మాగాంధీ ఆలోచనలు, డాక్టర్ బి ఇందిరా నయనాదేవి గారి ప్రసంగం వింటారు. 9:00 చిత్రసీమ, 10:00 గాంధీ కళ సంగీత రూపకం వింటారు. 10:30 చిత్రసీమ, 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు. సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం.

7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం.

0: నాట ఆనుమత్య లాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రేపు ఉదయం 7:15 ఉదయ తరగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ ఆలోచనలు డాక్టర్ బి ఇందిరా నయనాదేవి గారి ప్రసంగం వింటారు.
4: ఇరవయవ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకులలో అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ. గాంధీగారి జయంతిని ఈ అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటున్నాం. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు మన గాంధీజీ. గాంధీగారి అభిప్రాయంలో ఫలితం వృక్షమైతే సాధనా మార్గం విత్తు. విత్తుకు వృక్షానికి ఉన్న సంబంధమే సాధనా మార్గానికి ఫలితానికి ఉంది. అంటే మనం సత్యపథంలో నడవడం ద్వారా ఉన్నత ఆశయాలను సాధించవచ్చు అనేది దీని భావం. గాంధీజీ శాంతియుతంగా ఒక బొట్టు నెత్తురు ఎక్కడా చిందకుండా పోరాడి పరాయి పాలనను అంతమొందించిన జాతీయ వీరుడు మాత్రమే కాదు, విశ్వమంతటా మానవ సంబంధాలను, అంతర్జాతీయ సహకారాన్ని వ్యాపింపజేసేందుకు శాశ్వత సూత్రాలను ప్రవచించిన ధీరుడు.
0: వినండి రేపు ఉదయం 7:15 ఉదయ తరగిన కార్యక్రమంలో.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ చిక్కుడ పోషాలు బృందంచే హిడింబి పరిణయం పాండవుల కథ

0: చెంది యక్షగానం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అయినా ప్రకారములోన పూర్వకాలం అందున మనకు రాజధానిగా ఉన్న పట్టణం అనగా అటువంటి యొక్క ఢిల్లీ హస్తినాపురి పట్టణము. అగో ఢిల్లీ రాజ్యం ఏలిన వాళ్ళు 100 మంది కౌరవులు, హస్తినాపురము ఏలిన వాళ్ళు 5 పంచో పాండవులు. పెద్దవాడి ఏమో పాండవ ధర్మరాజు, రెండవ వాడైన పాండవ భీమసేనుడు, మూడవ వాడు పాండవార్జున, నాలుగో వాడు నకులేశ్వరుడు, ఐదవ వాడు సాధేవరాజు. వాళ్ళు 5 అన్నదమ్ములయ్యా. అటువంటి గడియలో నా రాజ్యాలు ఏమో దేశాలైన పరిపాలించంగా నేను. అగో పాండవులకు పాలివాడైన కౌరవ దుర్యోధన మహారాజు పాండవులు చూసి ఓర్వలేదు, చూశావా నా పాలివాళ్ళు సావాలి, నేను మాత్రమేనా బ్రతకాలి, ఈ ఏక రాజ్యమంతా నా ఒక్కంది కావాలి. కానీ పాండవుల ప్రాణం పోవాలంటే, పాండవులు చావాలంటే ఒక యుద్ధమందున వచ్చేవాళ్ళు కాదు ఏ పాండవులు, ఒక శత్రుత మందున వచ్చేవాళ్ళు కాదు ఏ పాండవులు. మా మామ శకుని మామను

0: ఏమిటి అల్లుడా వచ్చాను కదా.
1: శకుని మామ, నా దయాదులనంగా పాండవులు వాళ్ళు ఏ తీరుగ చనిపోతారో ఆ మార్గం అనగా చెప్పండి
0: అల్లుడా. ఆ పాండవులు ఆ చావాలంటే ఒక మార్గం
2: ఏంటిది,
0: వాళ్ళు ఆ యుద్ధం ముందు నా చావలేరు. కానీ కాశీకి దగ్గర వారణవతాపురం అనే ఒక గ్రామమును తయారు చేసి అందులో పాండవులను తోలనంపి పాండవులు ఆ అర్ధరాత్రి అలా పడుకున్న తర్వాత అటువంటి ఆ లక్క గృహములకైనా అగ్ని ఆ దరి కొలిపితే ఆ లక్క మెడలు కాలిపోతాయి, అందులో పాండవులు మరణమైతారు.
1: అంతేనా
0: నీకు వచ్చిన
1: శకుని మామ? లక్క ఏ వాసాలు, లక్క ఏ దూరాలు, లక్క ఏ మగురాలు, అటువంటి ఏ మగ్యాసు పీపల చేత తుపాకి మందు చేత లక్ష గృహములు అనంగా నిర్మించి ఆ లక్క ఇళ్లలో పాండవులు మాత్రం అనంగా తోలించి అర్ధరాత్రి అలా అగ్ని ముట్టిస్తే అందులో నా పాండవులు కాలి కూలి ఒక దగ్ధమై వెళ్ళిపోతారు. కాని ఇల్లు కట్టేవాడు ఉప్పరి వాడనంగా ప్రోక్షణుని పిలిపించారు. అతనికి మాత్రమనంగా కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి ఆ ఊరికి ఉత్తర భాగాన ఒక లక్క ఇల్లు మాత్రమనంగా నిర్మించారట. కాని అందులోకి వెళ్లాలంటే, అందులోకి పాండవులు పోవాలంటే నా ఆజ్ఞలో ఉన్నారా పాండవులు? లేరు లేరు. మా యొక్క మామ శకుని ఆజ్ఞలో ఉన్నారా? లేరు పాండవులు. అది కాకయున్నా మా నాన్న ఉన్నడైనా, మా తండ్రి ఏమో యాతృత రాష్ట్ర మహారాజు, తండ్రి వద్దకి ఏమో వెళ్తానని రాజు వెళ్ళినాడు.

అటువంటి రారాజు ఎక్కడ దండం పెట్టినట్ట కను లేని వాడే ఆంధ్రుడు. అటువంటి ఆ వచ్చిన కుమారకుని చూసి, కుమార కాదుడి వదనా, ఏ కష్టం వచ్చిందిరా నీకు, ఏ బాధ కలిగిందిరా నీకు, నీవు వచ్చిన మార్గము ఏమిటి?

0: ఏ కష్టం వచ్చింది నీకు, ఎందు గురించి ఇలా బాధపడుతున్నావు?
1: నాకు ఏ కష్టం రాలే, గాని పాలు వాళ్ళు ఉన్నారు, ఐదుగురు పంచో పాండవులు నీ ఆజ్ఞలో ఉన్నారు, కావున నీవు పిలిపించండి, లక్క మేడలో తోలించే బాధ్యత నీది, పాండవులు చంపే బాధ్యత.
0: అయ్యో రాఘవ, నా తమ్ముడైన ఆ పాండురాజు, నా తమ్ముడి కుమారకులే ఆ పాండవులు, నా తమ్ముడు లేకున్నా గాని నా తమ్ముని కొడుకులు చూసుకుంటూ నేను ఏమో సంతోషపడ్డానయ్యా. ఆడి తప్పని వాడు హరిశ్చంద్ర మహారాజు, పలికి వంకని వాడు పాండవ ధర్మరాజు. అటువంటి పాండవులు ఏ పాపం చేసిండ్లు, ఏ పుణ్యమైనా ఆ చేసే వాళ్ళు వాళ్ళు. పాండవులు సస్తే బాగుంటదా? నా కుమారుని మాట కాదంటే ఏమన్నా ఒక కష్టం తలపెడతాడని కుమారుని యొక్క మాటనంగా విన్నాడట. ఇక్కడ విని ఆ ప్రకారములోన అటువంటి ఏమయ్యా చేతుల ఉత్తరమూలంగా రాసిండు. ఓ కుమారుడా, ధర్మరాజా కొడుకా భీమసేన, అర్జున నకుల సాదేవులారా, మీరు రాండయ్యా, ఇటువంటి యొక్క విషయం చెప్తున్నాని పెదనాన కబురు పంపించాడు. ఆ పెదనాన పంపిన కబురుకు అటువంటి ఏమో ధర్మరాజు భీమ అర్జున తల్లితోటి ఆ కుంతిదేవి అయ్యా.

వచ్చి అతని ఒక ఆత్మశాంతి గురించి మీరు ఒక రాజసుయాగము చెల్లించమని మాట్లాడండు. మీ తండ్రి పేరట దాన ధర్మానంగా చేయాలి, ధనము ధాన్యము పంచిపెట్టాలి, అది పుణ్యమైన స్థలము, ధర్మమైన స్థలము కావాలి. అది ఇచ్చోట లేదు, మన ఊరికి ఉత్తర భాగాన వానరావతి పురం ఉన్నది, లక్ష గృహముల కాడికి మీరు తప్ప

ఊరికి ఉత్తర భాగానయ్యా కొత్త ఏమో ఇళ్ళు ఉన్నవి. ఆ ఇళ్లలో వాళ్ళు ఏమో సరబడి ఎక్కడా ఉన్నారయ్యా. అంతలోన ఆ ఇల్లు మాత్రం అనగా కాలబెట్టే సమయం అయితాంది. అంతలోన అటువంటి యొక్క విదుర మహారాజు చేతిలో ఉత్తరం రాసిండట, విదురుడు పాండవులకు చిన్నాయన కావాలి, అయ్యో మా నడిపన్న పాండురాజు, పాండురాజు కొడుకులు పాండవులు లక్క ఇళ్లలో కాలిపోతే నా కంటికి మాత్రం కానరారు, నా కొడుకులు మాత్రం బ్రతికే మార్గం చెప్తానని చేతిలో శుభరేఖ రాసిండు. ఏమని రాసిండు, కుమారక ధర్మరాజ భీమ అర్జునకుల సాదేవులారా, ఓ వదినమ్మా కుంతిదేవి, మీరు అందులో ఉంటే మీ ప్రాణము పోతుంది, తలుపు తీసుకుని పోతే దొంగలన్న పేరు వస్తుంది, అందులో ఉన్న పాండవులు అందులోనే మాయం కావాలని ఉత్తరం రాసి కనుక

భీముని కనుక ఉత్తరము ఇచ్చాడు. ఉత్తరమైనా చదివి భీమసేన అటువంటి లక్ష గృహములోన కావలిగా ఉన్నాడు. ఇల్లు కట్టిన వాడే ఉప్పరివాడు, ఇల్లు కాలబెట్టేవాడు ఉప్పరివాడు. చేతిలోన అట్ని విస్తలు పట్టుకొని ఆ ఇల్లు కాలబెట్టి

ఉన్నాయట. ఆ యొక్క కనికబంటు ఉత్తరం ఇచ్చి వెనక మరలి వెళ్లిపోయేవాడు బాగా చూసిండు. నేను ఇప్పుడే ఉత్తరం ఇస్తి, నేను ఇప్పుడే ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళంగా ఇటువంటి యొక్క ఉప్పరి వాడు వచ్చి ఇల్లు గాలబెడతాడని లోపలి ఓనించి ఈవల వచ్చి రెండు కవాయి తలుపులు వేసి చెయ్యి వేసి తాళం వేసిండు. అయ్యా, రాజు చేసిన పాపము, పాండవులు చేసిన పుణ్యము, ఆ ఉప్పరి వారి పైన అది ఎర్ర కాలి కూలి అందులోన ప్రాణమరంగా వెళ్ళిపోయింది. పాండవులు ఏమయ్యా ఇల్లు కాలుకుంటరా అందులోన బాధపడతా ఉన్నారు. ధర్మరాజు ఏడుస్తా ఉన్నాడు. అర్జున నకుల సాదేవులు ఏడుస్తాను, తల్లి కుంతిదేవి ఏడుస్తున్నది. కాని అందులోన రెండవ వాడు పాండవ భీమసేనుడు బాగా చూశాడు. అయ్యో, నేనింత బలవంతుణ్ణి, నా కీలు కీలు కంటికి 72 లక్షల ఖరీదైన బలము గలవాణ్ణి, ఇంత బలము చేత కాపాడుకోకపోతే భీముణ్ణి కాదు నేనని అతడు దేవాన దేవతలు ఏమో అది చేసిండు. నాయనా దేవేంద్ర, నాయనా వాయుదేవ, నాయనా కుమేర, నాయనా విశాన్య, సుర 33 కోట్ల దేవతలారా, 6 కోట్ల ఎలారా, 3 కోట్ల మనుషులారా, యోధారా, యోధులారా, కండులు ఆది వేసి భూమి ఆకాశం ఏనికి.

ఆకాశవీరికి దిట్టముగా పెరిగిపోయాడు. ఆయన ధర్మరాజును కుడి సంకలే ఎత్తుకున్నాడు, అర్జునుణ్ణి ఎడమ సంకలే ఎత్తుకున్నాడు, నకులుణ్ణి సహదేవుని సంకలే ఎత్తుకుని, తల్లి కుంతిదేవిని సంకలే ఎత్తుకుని, అవి అటువంటి యొక్క బెలము కాడికి వచ్చి పాదము లేపి అక్కడ వేస్తే నాలభై ఆరవనంగా పుట్టాది. నూరామణ దూరము నాలభై ఆరవందుకి భీమసేనుడు పాతాల లోకవనంగా అగో భూలోకానికి.

లోకానికి భీమన్నా వెళ్ళిపోయి మళ్ళా నూరామని దూరం అనగా భూమి మీదకి వస్తా అన్నట రాగా పుండకోరివాడు కయ్యాల మారివాడు కలహాప్రియుడు అటువంటి శకుడు బాగా చూసిండు. చూసినవా పాండవులు తీసుకువెళ్లి లక్క ఇళ్లలో కాల పెడతాను కానీ వాళ్ళు కాలిపోతారో సస్తరో సావరో సూది ముళ్ళ కడితే దాగది ఏనంగా నన్ను పొడుచుకెళ్తుంది. సూది ఎటువంటిదో పాండవులకు అటువంటి వాళ్ళు ఒక యాళ్ళ ఈ దారిన వస్తారో ఏమో వాళ్ళ ప్రాణం తీయాలని ఒక నాగ సర్పాన్ని

భీమసేనుడు వస్తున్నాడట, రాగా ధర్మరాజు చూసిండు. ఏమంటాడు, తమ్ముడా భీమసేన, మనము ఆ సావు తప్పించుకుని వస్తే మనకు ఈ సావు నిక్కమైందని బాధపడతాడు. అన్నా ధర్మరాజా, నువ్వేమి బాధపడకు, మిమ్మల్ని దించుతాను, సర్పానికి ఎదురుగా వెళ్లిపోండి, ఆ సర్పము మీ పైబడ వస్తుంది, అమ్మా మేము చిన్నపిల్లగాళ్ళమని బ్రతిమిలాడండి, మిమ్మల్ని వదిలిపెడుతుంది, మీ వెనుక నేను వస్తా, సర్పాన్ని జయించి వస్తానని మాట్లాడండు. ఆ ప్రకారములోన ధర్మరాజు అర్జున తగుల సాదేవుడు తల్లి కుంతి.

ఒక చెంప కొడితే సనుపాయము, ఒక చెంప కొడితే రక్తపాయము. ఏమి తెలివని బాలుడమ్మ, మా ప్రాణము తీయరాదు, ఒక మమ్ములా ముట్ట రాదు. మమ్ములు వదిలిపెడితే మా వెనుక మా తమ్ముడైన పాండవ భీమసేనుడు చాలా బలవంతుడు మా వెనుక వస్తున్నాడు. మమ్ములు వదిలిపెట్టి ఆ భీమసేనుడిని భోంచేస్తే నీ గర్భము

0: పోయినా అలనాడు ఏమో మాట్లాడగా సర్పము మాత్రము పాండవుల వదిలిపెట్టింది. కానీ వెనుక పాండవ భీమసేనుడు వస్తా అంటే భీముని మీదకి ఏ తీరుగా వస్తాందయ్యా? అమ్మా సర్పమా, ఆగండి తల్లి, ఆగండి, కోపం చేయకు.
1: మీ పాండవులను మింగాను. మీరు మీరెవరింతకు?
0: నేను పాండవ భీమసేను.
1: భీమునివా? అందుకని నేను మింగదందుకు వచ్చాను.
0: హే సర్పమా, ఈ దారిన మాత్రమనంగా మా అన్న ధర్మరాజు వచ్చాడు, మా తమ్ములు వచ్చారు, వాళ్ళ భోజనం చేస్తున్నావా వదిలిపెట్టినవా? భోజనం చేసినవా? నా గదాలేపు ఒక ప్రాణం చేస్తున్నా వదిలిపెట్టినవా? వాళ్ళని ఎట్లా వదిలినవో, నన్ను కదే రీతి వదిలిపెడితే నీకు చాలా పుణ్యం ఉంటదమ్మా.
1: లేదయ్యా, ఏమన్నారో తెలుసునా? ఎనక మా భీముడు వస్తున్నాడు, అతను భోంచేయమని చెప్పాడు. నిన్ను ఇప్పుడు తప్పనిసరి భోంచేస్తాను.
0: నన్ను భోంచేస్తావా? నన్ను భోంచేసేంత శక్తి నీ కాడున్నదా?
1: ఉన్నది.
0: అంత బలం ఉన్నదా? సరే, ఎలా భోంచేస్తావు? శ్రీ పాదము కానుంచి సిరిసెల్లా భోంచేస్తానన్నది. పాదము తీసి ముందు పెట్టిండు, పాము వచ్చి పాదం పట్టింది, భీముని పాదం అనగా బలము చేసి పాము మాత్రం ఎక్కడగలిగింది. అమ్మో నా ప్రాణం పోతుంది, ఇతను సామాన్యమైన మానవుడు కాదు, ఇతన్ని ఏమో మింగలేరు నేనని. పాము ఎనుక మరలి వెళ్ళిపోతాంది. ఆ పాము ప్రాణం తీసిండు, తీసి అన్నదమ్మల మాత్రము అవి అర్ధరాత్రి అలా

రాముల ఏమో కలవచ్చుండు యా భీమసేనుడు. అన్నధర్మరాజు ఏమో ఏమంటాడయ్యా, ఓ తమ్ముడా భీమసేన నడుస్తావంటే నా వల్లై తెలియదు, నకర పాదములు ఏమో బాధపడతానవి, నా తను ప్రాణమంతా వడవడా వరుకుతాంది, నా అవయవనాలు ఏమో ఆయాసపడతానవి. ఈ అర్ధరాత్రి అల్లా ఇక్కడ కాసేపు మాత్రమైన మనం పడుకొని రేపు ప్రొద్దుగాల లేచి ఏ రాజ్యమన్నా వెళ్ళి ఏ దేశమన్నా వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకుందామని ఈ పూట ఇక్కడ పడుకుందామని ధర్మరాజు బాధపడతాడు. అప్పుడు మాత్రమనంగా భీముడు ఆలోచన చేసిండు, అయ్యో మా అన్నకు ఎంత కష్టం వచ్చి మా అన్న దుఃఖపడతాడని అన్నదమ్ముని తీసుకువచ్చి అగో పర్బండ పైన వాళ్ళని ఏమో పడుకోబెట్టిండు. అది వటారుక్షమనంగా పౌడాల మరి చెట్టు ఏ 12 బిగాల చేత అయ్యా పర్బండ ఉన్నది, పర్బండ పైన పడుకోబెట్టిండు. మరి భీముడు కూడా పడుకోలేదు, ఇక్కడికి మృగాలు వస్తాయి, సింహాలు వస్తాయి, శార్దూలములనంగా అరుడ గరుడ గంధర్వ కిందర కిం పురుష దైక్ష దానవ యోధులు వస్తారని భీమన్న చేతిలో గద పట్టుకొని ఆ పర్వతానికి మాత్రం ఒరిగి కూర్చొని అయ్యా కావాలి.

ఆత్మలో ఉన్నారయ్యా. అది ఏమి వరము? అటువంటి వరమైనా అది ఏమి వరము? వృక్ష రాజ్యము. అది ఏమో సోలాపురి పట్టణము. సోలాపురి పట్టణానికి ఆ వృక్ష రాజ్యానికి తాత్పర్య వాళ్ళు విడంబా సూర్యుడు ఒక విడంబిదేవి ఇద్దరు అన్న చెల్లెళ్ళట అదే వనములో ఉన్నారు. విడంబా సూర్యుడు బాగా చూసిండు, అయ్యో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? నరుల సువాసన వస్తాంది సోదరి, ఓ చెల్లెలా విడంబిదేవి, ఇప్పుడే వెళ్ళిపోయి. వచ్చిన వాళ్ళు ఎవరో? మన వనములోకి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ ప్రాణం తీసుకురావమ్మా, వాళ్ళ చంపి వాళ్ళ రక్త మాంసం తీసుకొస్తే మనం భోజనం చేస్తాం.

0: చెల్లెలా విడవు మీదేవి
1: అన్నయ్య,
0: నువ్వు వెళ్ళిపో.
1: నేను ఆ అడవిలో వెళ్లిపోయి మానవులు వచ్చారు, మానవుల ప్రాణం తీసి వాళ్ళ మధు మాంసం తీసుకొని రమ్మంటున్నావు కదా. సరే నువ్వు చెప్పిన ప్రకారం
0: సరే మంచిదని అటువంటి విడమిదేవి లేపన లేసింది. అయ్యో మా అన్న మాట చెబుదాట రాదు నేను, నాకు తల్లి అయినా మా అన్యాయుడు, నాకు తండ్రి అయినా మా అన్యాయుడు, నన్ను చిన్ననాటిగా నుంచి కాపాడిన వాడు మా అన్న మాట కాదనరాదు అని విడంబిదేవిలే లేపనాలేసి అటువంటి ఏమో పాండవుల మధ్యకి వచ్చి చూస్తే పాండవ భీమసేనుడు ఏ రీతిగా ఉన్నాడయ్యా, నల్లగా నలగిరి పర్వతము రీతిగా, నీలమేఘ షాయ అగొల్లవలికన్ను షాయ, ఆద్రగిరి పర్వతానికి రెండు రెక్కలు ఉంటాయి ఏ రీతిగా ఉంటాయో, ఒక గుట్ట రీతిగా భీమన్న కూర్చోని అయ్యా కావాలి.

0: ఎవరు బాబా వచ్చిన వాళ్ళు ఇక్కడికి?
1: ఓహో నేను, ఈ నా కులము రాక్షస కులము, నా పేరు విడంబిదేవి, మా అన్న విడంబాసురుడు. మీరు ఇక్కడికి మా వనములు వచ్చిందని మీ ప్రాణం తీసేందుకు వచ్చా.
0: నువ్వు తెలుగు రాలేవు.

0: అమ్మా అన్న విడంబాసురుడైనా నీ ప్రాణం తీసుకురమ్మని, నీ మధుమాసం తీసుకొని రమ్మని చెప్తే నీ అందచందము చూడలేక నిన్ను నేను వర్ణించి నీతో ప్రేమించాలని వచ్చాను. కానీ
1: ఆ ప్రకారము చేత పాండవ భీమసేనుడు ఒక విడంబిదేవి ప్రతివాదం ఆడుచున్నారట. నాయన ఆ విడంబాసురునికి మాత్రము లేని కోపం వచ్చాలి. వారి కోప దీప మానసులయ్యి పాండవ భీముని కాడికి ఉరికి వస్తాడట. భూదేవి దద్దరిల్లుతాంది, వృక్షములు కూలి పడతానయి, పర్వతాలు కూలి పడతానయి,

అనుజ రాక్షసుడు అనగా విడంబాసురుడు వస్తే వస్తేనే పాండవ భీముని ఒక అస్తం పట్టుడు, భీముని అస్తం పట్టి లాగితే భీముడు బాగా చూశాడు, అయ్యో రాఘవ వీడు రాక్షసి ఇక్కడ యుద్ధం చేస్తే మా వాళ్ళు లేస్తారు, పడుకున్న వాళ్ళు నిద్ర అనగా మధ్యలో నిద్ర భంగం అయితే ఇది అర్ధాయుస్ అన్నారు పెద్దలు, బాగుండది వీడు ఎంత దూరం తీసుకుపోతాడో అంత దూరం పోతా, ఆ తర్వాత యుద్ధం చేస్తా అని కొంత దూరం పోయిండు. వెనక మరి చూసిండు తన వాళ్ళు దూరం అయ్యిండు, అయ్యో ఇక్కడ యుద్ధం చేస్తే మనకు పరమేమి లేదు.

అమయ్య ఆ విడంబాసురుని ప్రాణవరంగా విడమ్ముని మాత్రము యుద్ధము చేసి బలము చేత సింహరాగము చేత దేవాన దేవతల సాయము చేత విడంబాసురుని శిరసు మాత్రం వరలంగా కోసిండు. విడంబుడు చనిపోగా విడంబిదేవి బాగా చూసింది, అయ్యో రాఘవ నన్ను కాపాడే వాళ్ళెవరు, మా అన్న ఉన్న నా దిక్కు మా అన్న ఒక్కడే, మా అన్న చనిపోయినాక నన్ను కాపాడే వాళ్ళెవరని విడంబిదేవి చేర వచ్చి, అయ్యో భీమసేన నన్ను ఏమో కాపాడే వాళ్ళు లేరు, నన్ను రక్షించే వాళ్ళు లేరు, లగ్నమాడమని మాట్లాడింది. ఓ బామా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా తరము కాదు, నేను చిన్నవాణ్ణి, నాకంటే పెద్దవాడు మా అన్న ధర్మరాజు ఉన్నాడు, నాకంటే పెద్దది మా తల్లి కుంతిదేవి ఉన్నది, మా తల్లి మా అన్న నిన్ను లగ్నమాడు అంటే లగ్నమాడతా, లేపోతే లేదని చెప్పాడు. విడంబిదేవి చీర వచ్చి ఓ కుంతిదేవి చేత అత్త మా కుంతిదేవి నా అతి గతి లేదు అని అక్కడ ప్రతిమలాడింది. కుంతిదేవి ధర్మరాజు వాళ్ళ ఇరుగురిని బ్రతిమిలాడాది. ధర్మరాజు ఏమంటాడు, తముడా భీమసేన నీవు మాత్రమే నీవి పైన నేత్రం పెట్టింది విడంబి, నీవే సర్వం అనుకుని అగో అన్నను కూడా పోగొట్టుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కాదన రాదు.

అటువంటి అన్న ధర్మరాజు ఎక్కడ ఎప్పుడు చెప్పిండో అన్న చెప్పిన ఆ మాటలు విన్నాడు. అన్నా పెద్దవాణివే నీవు, నీ మాట కాదనేయలేదు. అగో బావ గోపాల కృష్ణమూర్తి, అగో దేవాన దేవతలు, అటువంటి అరియ రాజులెల్లా హస్తదిక్పాలకులు రావాలని ఆకాశం అంతా పందిరి, భూదేవి ఎంత అరుగులు, దేవ దేవాన దేవతను విలిపించారు. బావా గోపాల కృష్ణమూర్తి, అగో బావను విలిపించాడు. బావా కృష్ణమూర్తి చేరవచ్చి, ఓ ఈ భీమసేన నీకు వచ్చిన కష్టము లేదు అని ఆ భీమునికి మాత్రము అగో ఎంతో నచ్చజెప్పి బ్రాహ్మణుల పుట్టించి బ్రాహ్మణుల మా చేత దేవతల చేత ముచ్చాలమైన పందిరి కింద పాండవా భీమునికి అగో విడంబి దేవికి అటువంటి శుభముహూర్తమనంగా

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ చిక్కుడ పోషాల బృందంచే హిడింబి పరిణయం పాండవలోకత చింది యక్షగానం విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించి

0: సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్టు 1, ఓబీజీ స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖానా 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3. ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 9, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 15, 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 2, 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఐసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: డిఫెన్స్ సెక్టర్ మే భీ హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష బల్ దే రహే హమ్ చాహతే హై కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూం కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో

0: प्रमोट करते हैं तो हमारे फाइनेंशियल सिस्टम को भी उसी तरह फ्लेक्सिबल और एफिशिएंट होना चाहिए, यह तभी संभव है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళికా విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో

0: సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా జీవన ఎరువులు వాడే విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయం వింటారు. అనంతరం కాకర సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగం మండలం రామచంద్రపురం గ్రామ రైతు మాసంపెల్లి రవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజ్ మోహన్.
6: జీవన ఎరువుల రకాలు వాడే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి జీవన ఎరువుల రకాలు వాడే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి మానస గారు.
7: నమస్కారం సార్.
6: జీవన ఎరువులు అంటే ఏమిటి, అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయి?
7: జీవన ఎరువులు అంటే భూమిలో రెండు రకాలైన సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని ఉపయోగకరమైనవి, మరికొన్ని హానికరమైనటువంటివి. ఉపయోగకరమైనటువంటివి ఏం చేస్తాయంటే మొక్క యొక్క వేర్ల నుంచి వచ్చే కార్బనాన్ని ఉపయోగించి మనకి వాతావరణంలో, అదే గాలిలో ఉన్న నత్రజనిని, అలాగే భూమిలో ఉన్న కరగని స్థితిలో ఉన్న పోషకాలని కరిగి మొక్కకు అందేలా, మొక్క తీసుకునేలా సహాయపడతాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగా భూమిలోనే ఉంటాయి, కానీ వాటి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకని మేమేం చేస్తామంటే ఈ మేలు చేసే సూక్ష్మజీవులని మొక్క యొక్క వేర్ల నుంచి గ్రహించి కృత్రిమంగా వాటికి కావలసిన పోషకాలను అందించి ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి దానికి ఒక రూపం, పొడి రూపంలో కావచ్చు లేకపోతే ద్రవ రూపంలో కావచ్చు, వాటిని తయారు చేసి మేము జీవన ఎరువులుగా రైతులకు అందిస్తాము.
6: అంటే నీళ్ళలో అది జీవన ఎరువుల శాతం తక్కువ ఉంది కాబట్టి మీరు కృత్రిమంగా తయారు చేస్తారు.
7: అవును. ఎందుకు తక్కువ ఉందంటే మనము హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో హైబ్రిడ్ వంగడాల యొక్క వాడకం అనేది చాలా పెరిగిపోయింది. ఈ హైబ్రిడ్స్ వాడినప్పుడు వాటికి మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా మనం రసాయనిక ఎరువులను వాడుతున్నాం. ఈ రసాయనిక ఎరువులకి ఆ హైబ్రిడ్ విత్తనాలు చాలా బాగా స్పందించి దిగుబడి ఎక్కువ ఇవ్వడం వల్ల వాటికి బాగా అలవాటు పడ్డారు రైతులు. దానివల్ల ఏమవుతుందంటే నేల అనేది మన సహజత్వాన్ని కోల్పోతుంది. దాని యొక్క

0: భౌతిక లక్షణాలు అనేవి దెబ్బతిని మన అందులో ఉన్న మంచి మేలు చేసే సూక్ష్మజీవులు అనేటివి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఎంత తగ్గిపోతున్నాయంటే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఆల్రెడీ 83% నేల అనేది సారాన్ని కోల్పోయింది. ఇంకొక 20-30 సంవత్సరాలు ఇలానే మనము రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతూ పోతే మొత్తం భూమి అనేది అసలు పనికి రాకుండా పోతుంది. ఎలా అంటే ఒక స్టోన్ లాగా మారిపోతుంది, దాంట్లో అసలు జీవం అనేది ఉండదు, సారం అనేది అసలు ఉండదు. అందుకని జీవన ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు భూమి ఉపరితలంపై 12 అంగుళాల వరకు సూక్ష్మజీవులు ఉండేవి, అవి ఇప్పుడు 90% అనేది కోల్పోయింది. అందుకే మనం ఈ రసాయనిక ఎరువులు ఏం వేసినా అవి కరగాలంటే కూడా సూక్ష్మజీవులు అవసరం. అవి కరిగించే స్థితిలో కూడా మన భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య అనేది లేదు. అందుకనే వీటి యొక్క ప్రాముఖ్యత రైతులు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ప్రధానంగా ఈ జీవన ఎరువులు ఎన్ని రకాలు ఉంటాయి, మరి వీటిని రైతులు ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు, ఎలా వాడుకోవాలి?
0: మనకి ముఖ్యంగా మొక్కలకు కావాల్సింది నత్రజని, భాస్వరం, పొటాషియం. ఇవి మేజర్గా మనకు కావాల్సినవి. వీటన్నిటిని స్థిరీకరించే, కరిగించి, అందించే సూక్ష్మజీవులు ఉన్నాయి. వీటితో పాటు జింక్ను కరిగించి, ఇంకా మ్యాంగనీస్, సిలికేట్ని కరిగించే జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కలిపి పీజీపీఆర్ కన్సోర్షియం అంటారు, అది కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇందులో నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు పంట యొక్క రకాన్ని బట్టి మనం వాడుకోవాలి. పప్పు దినుసు పంటలు అయినటువంటి కంది కానీ, పెసర, మినుము, అదేవిధంగా మన వేరుశెనగ ఇలాంటి పంటల్లో రైజోబియంని వాడతాం. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న 78% అందుబాటులో లేని నత్రజనిని, వృధాగా పడి ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందేలాగా చేస్తుంది అనమాట. అదేవిధంగా కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ పంటకి నిర్దేశించిన రైజోబియం శ్రేణి ఆ పంటకి మాత్రమే వాడుకోవాలి. కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన రైజోబియం గురించి. నెక్స్ట్ నత్రజని స్థిరీకరించేది మరొకటి అజిటోబ్యాక్టర్. ఇది కూడా నత్రజని స్థిరీకరిస్తుంది. కాకపోతే ఈ అజిటోబ్యాక్టర్ని ఏ పంటల్లో అంటే కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కాటన్, మనం పత్తి మొక్కల్లో, వీటిలో ఎక్కువ వాడుకుంటాము అజిటోబ్యాక్టర్. అదేవిధంగా అజోస్పైరిల్లము, ఇదేంటంటే మనకి ఎక్కువ రైస్ ప్యాడీ ఫీల్డ్స్లో ఎక్కువ నత్రజని స్థిరీకరించడానికి మనం వాడుతుంటాము. వీటితో పాటు షుగర్ కేన్ వాటిల్లో కూడా వాడతాం.
1: అంటే ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే రైతులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది వాడుకునే విధానం కూడా.
0: మూడు నాలుగు రకాలుగా వాడుకోవచ్చు పంట యొక్క రకాన్ని బట్టి, అదేవిధంగా పంట యొక్క స్టేజ్ని బట్టి, అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి మనం వాడే విధానాన్ని కూడా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎలా వాడతారంటే విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా నారుమడిని ముంచే పద్ధతి, అదేవిధంగా భూమిలో వెదజల్లే పద్ధతి, అదేవిధంగా డ్రిప్ లైన్లో కూడా ఇచ్చుకోవచ్చు. కొన్ని పర్టికులర్గా ఈ రైజోబియం అనేది ఖచ్చితంగా సీడ్ ట్రీట్మెంట్ చేస్తేనే మంచిగా పనిచేస్తుంది, దాన్ని విత్తన శుద్ధి అంటారు. దాన్ని ఎక్కువ మనం ఇందాక చెప్పుకున్నట్టు కందిలో కానీ, పెసర్లు, వేరుశెనగలో విత్తన శుద్ధి చేయాలి. ఎలా చేయాలంటే 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ని తీసుకుంటే దానికి ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాముల ప్యాకెట్ సరిపోతుంది. అది ఎలా విత్తనానికి పట్టించాలంటే ఒక 10 గ్రాముల చక్కెరని 100 గ్రాముల నీటిలో, చక్కెర కానీ బెల్లం కానీ అది లేకపోతే మన గంజి ఉంటుంది కదా, అన్నం వార్చినాక గంజితో కానీ మంచి గంజి కాచి చల్లార్చాలి. బెల్లమైన చక్కెరైన ఫస్ట్ వేడి చేసి మరిగించిన తర్వాత చల్లార్చిన తర్వాత, అది చల్లారిన తర్వాత ఒక నీడ ప్రదేశంలో ఒక సంచి కానీ ఒక బస్తా కానీ వేసి అందులో మన ఎకరానికి సరి ఎంత విత్తనం అయితే అంత, ఎకరానికి మనం 200 గ్రాములు రికమెండ్ చేస్తాము. ఆ ద్రావణాన్ని కలిపి అది కలపడం వల్ల ఏంటంటే మన జీవన ఎరువు అనేది విత్తనం యొక్క పైన ఒక లేయర్ లాగా పట్టుకొని ఎప్పుడైతే మనం విత్తుతామో అప్పుడు మంచిగా దాని యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది అన్నమాట. కాకపోతే జాగ్రత్తలు ఏంటంటే మరిగించిన తర్వాత ఖచ్చితంగా చల్లారాలి. అదేవిధంగా విత్తనానికి పట్టించిన తర్వాత ఒక 1/2 గంట సేపు కొంచెం నీడలోనే ఆరబోసి వెంటనే విత్తుకోవాలి. మళ్ళీ తెల్లార విత్తనం వేసుకుంటామంటే కుదరదు, ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా వాడాలి. ఇది మనం విత్తన శుద్ధి. ఇది ఎక్కువగా రైజోబియంకి చేస్తాం, మిగతా అన్నిటికీ కూడా చేయొచ్చు. ఇంకొక పద్ధతి చెప్పాను కదా, నారుమడి ముంచే పద్ధతి. ఇది ఏంటంటే ఎక్కువగా ఎక్కడైతే నర్సరీలో పెంచి మెయిన్ ఫీల్డ్లో అంటే ప్రధాన పొలంలో నాట్లు వేస్తారో అది ఎక్కువ మనం దేనికి చేస్తాము, వరి కానీ కూరగాయ పంటల్లో నర్సరీలు పెంచుతాం. అప్పుడు ఈ పద్ధతిని ఎక్కువ వాడతాం. ఏదంటే దీంట్లో కూడా కూరగాయ మొక్కలకైతే ఇందాక చెప్పుకున్నట్టు అజిటోబ్యాక్టర్ జీవన ఎరువు, అది ఏం చేయాలంటే ఎకరానికి సరిపడ 500 గ్రాముల ప్యాకెట్ని కానీ, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఇవి ద్రవ రూపంలో కూడా దొరుకుతాయి, అలా అయితే ఎకరానికి 200 ml 200 ml ద్రవరూప జీవన ఎరువు కావచ్చు, లేకపోతే 500 గ్రాముల ప్యాకెట్ని కావచ్చు. దీన్ని ఏంటంటే ఒక 40 లీటర్ల నీటిలో కలిపి ఆ నర్సరీ నుంచి తీసిన వేర్లని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అందులో ముంచి ఉంచాలి. ఉంచడం వల్ల అందులో ఉన్న జీవన ఎరువులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి మొక్క ఆ వేర్లకి మంచిగా అతుక్కుంటాయి. ఎప్పుడైతే మనం ప్రధాన

0: అన్నట్టు మన భూమిలో అసలు సూక్ష్మజీవుల సంఖ్య అనేది మొత్తం తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము 2 నుంచి 4 కేజీలు ఎకరానికి చెప్తున్నాము ఈ పద్ధతి ద్వారా. ఆ 2 నుంచి 4 కేజీలు కనుక తీసుకొని వర్మీ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ లేకపోతే బాగా మాగిన పశువుల పేడ కానీ, అది లేకపోతే నల్ల రేగడి మట్టి, అది లేకుంటే ఇసుక, ఇది దీంట్లో కలుపుకొని మీకు టైం ఉంది అంటే 1-3 రోజులు కలిపి పెట్టుకొని నీడలో నీళ్లు చిలకరించుకుంటూ ఉంటే వాటి సంఖ్య పెరుగుతుంది. అది ఈ పద్ధతిలో ట్రైకోడర్మాని వాడినప్పుడు మాత్రం 1 వారం రోజుల వరకు ఉంచితే అది వాటి యొక్క సంఖ్య ఉధృత అవుతుంది. అప్పుడు మీరు ప్రధాన పొలంలో చల్లుకుంటే, ఎప్పుడైనా రైస్ అయితే నాట్లు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజులకి ఆ టైంలో ఇట్లా భూమిలో వెద చల్లుకుంటే మనం వాడిన జీవన ఎరువును బట్టి అది దాని పని చేస్తుంది అన్నమాట. ఇది మనం వాడుకునే పద్ధతులు.
1: అంటే ఈ విధంగా వాడుకోవడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది.
0: మొక్కకి ఎక్కువ ఏ పద్ధతిలో ఏ జీవనెరువును వాడాలో అదే పద్ధతిలో వాడాలి, అదే టైంలో వాడితే వాళ్ళకి చాలా ఉపయోగం. వాడింది వేస్ట్ అవ్వకుండా మంచిగా మొక్కకి ఉపయోగపడుతుంది.
1: వాడే విధానం కూడా చెప్పారు. మరి దీనివల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి రైతులకు, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?
0: ఈ జీవన ఎరువులు వాడడం వల్ల 15-20% రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మనం రసాయనిక ఎరువులు వేసినా కూడా అవి కరిగి, యూరియా వేశారు, యూరియా కరగాలంటే కూడా సూక్ష్మజీవులు కావాల్సిందే. ఎందుకంటే యూరియా కరగాలంటే సూక్ష్మజీవుల నుంచి విడుదలయ్యే ఎంజైమ్లు, స్రవాల వల్లనే ఆ యూరియా అనేది కరుగుతుంది. సో ఇవేవి కరగాలన్నా మీరు వేసిన రసాయనిక ఎరువులు మొక్కకు ఉపయోగపడాలన్నా సూక్ష్మజీవుల అనేది సంఖ్య అనేది మంచి ఉండాల్సిందే. అదేవిధంగా పంట యొక్క నాణ్యత అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో మనము పండ్ల తోటలకి ఇస్తాము, అలా చేయడం వల్ల వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది, అదేవిధంగా నాణ్యత పెరుగుతుంది. చాలా మంది రైతులు మార్కెట్కి వెళ్లే లోపే కుళ్ళిపోవడం జరుగుతుంది. అలా కుళ్ళిపోకుండా కొన్ని రోజుల వరకు నిల్వ ఎక్కువ ఉండే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా మన యొక్క నేల యొక్క స్వభావం, సహజ గుణం అనేది మళ్ళీ తిరిగి వస్తుంది, దానికి ఒక జీవం అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేవిధంగా 25-30% పంట యొక్క దిగుబడి కూడా పెరుగుతుంది.
1: అంటే రైతులకు ఈ జీవన ఎరువుల వాడకం వల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది, రసాయనిక ఎరువులది
0: అదేవిధంగా
1: దిగుబడి పెరుగుతుంది అంటారు,
0: 30% వరకు కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం డిఏపి వేస్తాము, మనం 100 కేజీల డిఏపి వేస్తే మనం ఓన్లీ మన మొక్కలు తీసుకునే 10-20 కేజీలు మాత్రమే, మిగతా అంతా కూడా కరగని స్థితిలో వేరే మూలకాలతో కలిసి, కాల్షియంతో కలిసి, కాల్షియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఇలా కరగ, అది కరగడమే, భాస్వరము అందకుండా పక్క ఇంకా వేరే జింక్ అవి కూడా కరగ మొక్కలకి అందకుండా చేస్తున్నాయి. చేయడం వల్ల ఇప్పుడు మనం 100 కేజీలు వేస్తే కేవలం 20 కేజీలే మాత్రమే ఉపయోగపడతాయి, మిగతా 80 కేజీలు ఎలా ఏమవుతుంది, మొత్తం గడ్డ కట్టని స్థితిలో ఉండి మొత్తం నేల అంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఒకప్పుడు మనం నేలను చూసుకున్నట్టయితే ఇట్లా ఇట్లా పట్టుకుంటే మట్టి ఇట్లా ఇట్లా మెత్తగా ఉండేది, ఇప్పుడు ఒక కొడితే దెబ్బ తాగేలాగా అయిపోతుంది. అంటే మొత్తం దానిలో ఉన్న రేణువుల మధ్య ఉన్న దూరం కూడా తగ్గి అది ఒక గట్టిగా ఒక రాయిలాగా మారుతుంది. దానికి కారణం కూడా సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడమే.
1: కాబట్టి జీవన ఎరువుల వల్ల ఇలాంటి లాభాలు ఉన్నాయంటారు. అంటే ప్రధానంగా మరి జీవన ఎరువులను వాడేటప్పుడు రైతులు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి లాభదాయకం?
0: జీవన ఎరువులను అసలు కొనేటప్పుడే మంచి నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేసిన కేంద్రాలలో మాత్రమే కొనుక్కోవాలి. ఎందుకంటే ఇవి జీవన ఎరువులు, అందులో ఉండేవి సూక్ష్మ జీవులు, కాబట్టి వాటిని పెంచాలన్నా చేయాలన్నా కూడా ఒక మంచి నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేసి స్పెషలిస్ట్ సహాయంతో రూపొందించిన దాంట్లోనే కొనాలి. ఆ కొనేటప్పుడు కూడా ఫస్ట్ రైతులు జీవన ఎరువుల ప్యాకెట్ తీసుకోగానే దాని మీద ఉన్న సమాచారాన్ని గమనించాలి. అది ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి వరకు గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది, ఏ పంట అందులో జీవన ఎరువును కూడా నిర్దేశించిన పంటలోనే వాడాలి. ఇప్పుడు రైజోబియం ఉంది, దాన్ని తీసుకొచ్చి మీరు కూరగాయ మొక్కల్లో వాడడానికి లేదు, కూరగాయ మొక్కలకి కూడా సపరేట్ ఉంటుంది. సో ఏ నిర్దేశించిన పంటల్లోనే వాడాలి. అదేవిధంగా దాని మీద కౌంట్ చూసుకోవాలి. ఖచ్చితంగా ఘనరూప జీవన ఎరువు చూసుకున్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా 5×10⁷ సెల్స్ 1 గ్రామ్ తీసుకుంటే అంత బ్యాక్టీరియా కౌంట్ ఉండాలి. అదే ద్రవరూప జీవన ఎరువును తీసుకుంటే ఖచ్చితంగా 10⁸ సెల్స్ అనేవి ఉండాల్సిందే. ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా దాని మీదనే ప్యాకెట్ మీదనే ఎక్కడ స్టోర్ చేయాలో, ఎండలో పెట్టడానికి ఉండదు. ఖచ్చితంగా కొంచెం రూమ్ టెంపరేచర్, మనం కూర్చునే ప్లేస్లో అలాంటి రూమ్ టెంపరేచర్ అలాంటి ప్లేస్లోనే పెట్టాలి. ఎండకి ఉంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు అనేవి సంఖ్య తగ్గేది. వన్స్ మనం భూమిలో వేసే వరకు కొంచెం ఆ ప్యాకెట్లను జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడైతే మంచి తయారు చేసి స్టోర్ చేస్తారో అక్కడ నుంచి మాత్రమే కొనుక్కోవాలి. అదే విధంగా కొనడం వరకు ఇది వన్స్ వాడడానికి కూడా జీవన ఎరువులను వాడే 24 నుంచి 36 గంటల వరకు, అదే విధంగా వాడిన తర్వాత కూడా 24 నుంచి 36 గంటల వరకు పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఏమి వాడకపోతే ఇది ఇప్పుడు మనం వేసిన ప్యాకెట్ అనేది బాగా వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఇంకా ఎక్కువ ఉపయోగం ముందు

0: వేసే ముందు, వేసిన తర్వాత కనీసం ఒక 24 నుంచి 36 గంటల వ్యవధి ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి రైతులు.
1: అంటే జీవన ఎరువులు కొన్నాక ఎన్ని రోజుల్లో వాడతారు?
0: ఘనరూప జీవన ఎరువులు అయితే 6 నెలల వరకు వాడుకోవచ్చు. అదే ద్రవ రూప జీవన ఎరువులు అయితే సంవత్సరం పాటు అవి నిల్వ ఉంటాయి.
1: సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు, రైతులు కొనుక్కుని దగ్గర పెట్టుకోవచ్చు అంటారు. జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రాలు గానీ దొరికే ప్రదేశాలు గానీ మన దగ్గర ఉన్నాయా? ఎక్కడ వాళ్ళు తీసుకోవాలి?
0: ప్రైవేట్ లో చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన అవసరాన్ని బట్టి ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సహజ వ్యవసాయం మీద ఎక్కువ, ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువ దృష్టి సాగిస్తుంది. దానివల్ల ఇప్పుడు మాకు ఒక ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో మేము కూడా ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పక్కన FTC కానీ అదేవిధంగా ప్రైవేట్ లో కూడా దొరుకుతున్నాయి, కానీ మంచి మంచి కంపెనీస్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక 6 రకాల జీవన ఎరువులు మేము అందిస్తున్నాము. కావాలంటే మీరు ఇక్కడ కూడా రావచ్చు.
1: ఇవి ఏ రోజైన అందుబాటులో ఉంటాయా? దీనికి ఒక నిర్దిష్టమైన సమయం ఏమైనా ఉందా?
0: ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి, కాకపోతే ఎక్కువ రైతులు ఇప్పుడు జూన్లో ఎక్కువ వాడడము, జూన్ జూలై ఆగస్టులో ఈ టైంలో ఎక్కువ వాడతారు. ముందు స్టేజ్లోనే ఎక్కువ అవసరం, పంట వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ అవసరం అనమాట. మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మజీవశాస్త్ర విభాగంలో ఏం రైజోబియం, ఆస్ట్రోబాక్టర్, అజోస్పైరిల్లం, అదేవిధంగా ట్రైకోడర్మా, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు, పొటాషియంను కరిగించే జీవన ఎరువులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ముందు PGPR కన్సోర్షియం అన్నాం కదా, అంటే అన్నీ కలిపిన ఆర్గానిజమ్స్ కూడా ఇంకా ఒక 6 నెలల సంవత్సరంలో అవి కూడా అందుబాటులోకి వస్తాయి.
1: ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఎక్కువగా మీరు
0: రైతులకు విడివిడిగా కాకుండా ఒకే రూపంలో అందించడానికి మా పరిశోధనలు జరుగుతున్నాయి.
1: అన్ని కలిపి ఒక దాంట్లో
0: ప్రతి పంటకి ఒక్కటి వాడితే అందులోనే నత్రజని స్థిరీకరించేది ఉంటది, పొటాషియం కరిగించేది ఉంటది, భాస్వరాన్ని కరిగించేది ఉంటది, అలా అన్ని కలిపి ఒకటి PGPR కన్సోర్షియం అంటారు, అది కూడా అందుబాటులో తెస్తాం.
1: ఇంతవరకు జీవన ఎరువుల రకాలు వాడే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మానస గారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
4: ఇప్పుడు వినండి కాకర సాగుల అనుభవాల గురించి. వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురం గ్రామ రైతు శ్రీ మాసంపెల్లి రవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజమోహన్.
5: నమస్కారం మాసంపెల్లి రవి గారు.
6: నమస్తే సార్.
5: ఈ రామచంద్రపురం గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
6: అవును సార్.
5: అంటే కూరగాయల పంటలు పండిస్తున్నారని తెలిసింది, ఏ కూరగాయలు ఎక్కువగా పండిస్తా ఉంటారు?
6: టమాటా, ఈ కాకర, కూరగాయ పంటలు కాకర టమాటా ఎక్కువ పండిస్తారు.
5: ఇప్పుడు కాకర తోట పెట్టారు కదా?
6: అవును సార్.
5: ఇది ఎన్ని రోజులు పెట్టి ఇప్పుడు మీరు కాకర?
6: దాదాపు 2 నెలలు, అంటే పోయిన నెల కాక 17 నెల 17 తారీఖు పెట్టిన సార్.
5: అంటే 10-15 రోజులు కాకరకు వస్తుంది?
6: నెల 2 నెలలు 2 నెలలు పడుతుంది.
5: ఇప్పుడు కాయలు కనబడుతున్నాయి కదా అక్కడ? ఇంతకుముందు కోసారా దీనికి?
6: 3 సార్లు.
5: 3 కోతలైందా?
6: 3 కోతలు.
5: అంటే కాకర పెట్టుకోవాలంటే భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి? బలంగా ఉండాలంటే పశువుల పెంటలు వాడతారా?
6: పశువుల పెంట వేయాలి, ఫస్ట్ డిస్క్లేసి దున్నియాలి. దున్నించినాక తర్వాత పశువుల పెంట పోసుకోవాలి సార్. పశువుల పెంట పోసుకున్నాక మళ్ళీ రోడ్డు కొట్టి అచ్చు కొట్టి పెట్టేశాను. పెట్టి స్టేకింగ్ చేసాను సార్. స్టేకింగ్ చేసి వరంగల్ చలి వైరు, స్టేకింగ్ వైరు, జాలి ఇట్లా పెట్టాను సార్ నేను.
5: అంతకుముందు ఇట్లా చేయలేదు,
6: కింద పెట్టాను. కింద పెడితే అది గడ్డితోటి ప్రాబ్లం అయ్యేది, ప్లస్ ఆ మట్టి కింద మట్టి అటు ఇటు కొద్దిగా ఇబ్బంది వస్తుంది.
5: కాకరకాయలు మార్కెట్ లో రేటు రాలేదా?
6: మార్కెట్ లో వచ్చేది కానీ డ్యామేజ్ బాగా పోయేది, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కాయ నీట్ గా వస్తుంది.
5: మీరే ఆలోచించుకున్నారు? చెప్పింది
6: యూట్యూబ్ లో చూసాను సార్. యూట్యూబ్ లో చూసి
5: స్టేకింగ్ వైర్,
6: స్టేకింగ్ వైర్ తెచ్చి
5: ఎంత ఖర్చు వస్తే ఇట్లా చేస్తే మీకు?
6: దాదాపు ఎకరానికి మనకి కర్రలు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది, 10,000 ఖర్చు వచ్చింది. కర్రలు వేరే అయితే 30 వేల దాకా 10 గుంటల 30 వేల దాకా వస్తాయి సార్.
5: ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పటికీ ఉంటాయి?
6: 2 సంవత్సరాల దాకా మంచిగా కర్రలు చీక్పోకుంటుంటాయి. కర్రలు బాగున్నాయి.
5: అంటే ఇప్పుడు కాకర తర్వాత మళ్ళీ

0: ఇట్లా సొరకాయ కూడా పెట్టుకోవచ్చు కర్రల
1: పొట్లా
0: మీద.
1: ఇవి పోయినాక కీర దోశ పెట్టుకోవచ్చు, పొట్లా పెట్టుకోవచ్చు.
0: ఎందుకంటే ఇవి మీకు ఉపయోగపడతాయి కదా,
1: అవును సార్.
0: అట్లా పండిస్తూ ఉంటారా మీరు?
1: పండిస్తా.
0: అంటే ఈ కాకరలో పాటు ఏమైనా తెగుళ్ళు కీటకాలు ఆశించు
1: వస్తాయి సార్, వస్తాయి. కొద్దిగా వైరస్ ఉంటుంది, కానీ వైరస్ రాని విత్తనాలు ఎంచుకోవాలి. వైరస్ రాని విత్తనాలు ఎంచుకొని పెట్టి వైరస్ ఏమన్నా మామూలుగా లైట్ గా ఏర్పు ఏర్పు వచ్చా సాపు అంటకాలు ప్లస్ తెగుళ్ళకు ఈ పురుగు మందులకు ప్రొక్లిన్ వాడాను నేను. మొన్న ఏదో ఒకటి వేరే కొత్త మంది ఇచ్చినాడు, అది కూడా బాగానే వాడినా, మంచిగా నీట్ గానే వచ్చింది.
0: అంటే ఈ కాకరకాయ కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు మీరు?
1: ఈ కలుపు నివారణ ఈ స్టేకింగ్ పద్ధతిలో అయితే ఒకటే లైన్ వస్తుంది. మూడు ఇప్పుడు పత్తి సార్లు కొట్టి మూడు సార్లకు వదిలిపెట్టి నేను స్టేకింగ్ చేసిన సార్. ఈ ఒకసారికే కలుపు తీపిచ్చాను.
0: అదే మధ్యలో ఖాళీ వదిలేసింది కదా, దేనికోసం ఇట్లా వదిలేసింది?
1: ఈ మనకు నడవడానికి కోసము ప్లస్ ఇటు ఈ మొక్క ఇటు మొక్కలు
0: మొక్కలు
1: మధ్యలో ఖాళీగా వేసాను. మధ్యలో ఖాళీ కూడా అక్కడ మిర్చి చెట్లు పెట్టినా, మిర్చి చెట్లు కూడా పెట్టాను సార్. మిర్చి చెట్లు కూడా ఇంకోటే వస్తుంది. ఇప్పుడు అది ఈ కాకరకన్నా కొద్దిగా లేట్ గా ఇల్లు వస్తుంది, కొద్దిగా లేట్ గా వస్తుంది సార్. అది
0: పెట్టాను,
1: మనకు కూడా మనకు
0: ఉపయోగపడుతుంది
1: అని చెప్పి పెట్టాను.
0: కాకరలో పడితే రకాలు ఉంటాయి కదా?
1: అవును సార్, వెరైటీ.
0: ఏ వెరైటీ మీకు లాభదాయకం బాగా?
1: ఓ నేను అది సీడ్ అది
0: ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఏది మంచి దిగుబడి వచ్చే అవకాశం?
1: ఇప్పుడు కావేరా తోట కొన్ని పెట్టాను.
0: కావేరా అంటే తెల్ల కాకర ఉంటాయి
1: దీనిలో
0: ఉంటాయి.
1: నేను ఇంకా స్టార్ లో ఎప్పుడు పెట్టాలి సార్? నేను స్టార్ లో ఉండేది కానీ స్టార్ లో ఎప్పుడు పెట్టాలి. ఇది పొడు కాకర, మంచిగా పచ్చ కాకర బాగానే వస్తాం సార్. ఇది
0: ఎంత దిగుబడి వస్తుంది మీకు?
1: ఇది 10 గుంటలకు కోసినప్పుడల్లా ఒక 40 60 కిలోలు 70 కిలోలు దాకా వస్తుంది సార్.
0: అంటే ఎన్ని రోజులకు వస్తారు?
1: 2 రోజులకు 1 రోజు.
0: 2 రోజులకు ఒకసారి? అట్లా ఎన్ని ఖాతాలు వస్తుంది మీకు?
1: ఓ ఇట్లా చాలా ఒక 20 30 ఖాతాల దాకా వస్తుంది. ఇంకా పెరుగుతాయి ఇప్పుడు స్టార్టింగ్ కదా, క్రాప్ ఇంకా పెరుగుతుంది. 10 గుంటలకు 2 3 క్వింటాల దాకా కూడా క్రాప్ కోతకు వెళ్తాయి.
0: ఇప్పుడు ఈ కాకర లోపల కాయ మీద కూడా పురుగులు వస్తాయా?
1: వస్తాయి సార్. అది అది పండుగ సార్. పండుగకు మా అబ్బాయి ఏదో ఒక టాబ్లెట్ తెచ్చాడు. ఆ టాబ్లెట్ ఒక బాటిల్ ఆ టాబ్లెట్ వేసి కొన్ని వాటర్ పోసి ఆ కట్టెలకు కట్టాను సార్. కట్టెలకు కడితే ఆ పురుగులు వచ్చి అలా
0: పడుతున్నాయి.
1: కొద్దిగా ఆ పండుగ సమస్య కూడా కొద్దిగా తగ్గింది సార్, కొద్దిగా చాలా తగ్గింది.
0: దానివల్ల కూడా నష్టం ఎక్కువ,
1: చాలా నష్టం. ఆ పండుగ వాళ్తే ఇక చాలా నష్టం, ఖరాబ్ అయితే కాయాలని. ఇప్పుడు పండుగ సమస్య లేదు, సూపర్, మంచిగా బాగుంది.
0: కలుపు నివారణ ఎట్లా చేసుకుంటాం?
1: కలుపు నివారణ ఇక మామూలుగా కలుపు తీసుకునిడే, కలుపు తీసుకొని అది చేసుడే, మందు గిట్లా వేసు, కలుపు తీసుకొని మందు గిట్లా వేసుకున్నాడు. నివారణ గడ్డి మందు గిట్లా ఏం కొట్టలే కానీ,
0: గడ్డి మంది ఏం కొట్టారు,
1: కొడితే ఖరాబ్ అవుతాయి చెట్లు, ఖరాబ్
0: అయినా మీకు పైకి ఉంటాయి కాబట్టి. కలుపు
1: కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కలుపు తోటి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
0: మీరు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి కాకర?
1: ఇల్లు ఎండలు బాగా కొట్టినప్పుడు వారం రోజులకు ఒకనాడు కంపల్సరీ పెట్టుకోవాలి. వారం రోజులకు రోజు కంపల్సరీ
0: ఎండలు బాగుంటే పెట్టాలి.
1: ఎండలు నీళ్ళు ఇట్లా వర్షాలు ఉంటే నీళ్ళు అవసరం లేదు.
0: ఏం అవసరం ఉండదు, ఇక
1: అవసరం లేదు సార్.
0: పెట్టుబడి ఎంత పడుతుంది ఒక ఎకరం సాగు చేయాలంటే కాకర?
1: కాకర సార్ ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో అయితే ఎకరానికి ఒక ఎకరానికి
0: ఎన్ని గుంటలు పెట్టింది ఇది?
1: ఇది 10 గుంటలు ఉంటుంది సార్.
0: 10 గుంటలు పెట్టింది. 10 గుంటలు మీకు ఎంత ఖర్చు వచ్చింది?
1: 10 గుంటలు నాయే కర్రలు కాబట్టి నాకు ఒక 15 వేలు ఖర్చు వచ్చింది. కర్రలు వేరే అయితే ఇంకో 15 వేలు ఎక్స్ట్రా అవుతుంది.
0: 10 15 వేలు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది.
1: 30 వేలు దాకా అవుతుంది సార్ ఈ కర్రలకు, స్టేకింగ్ వైర్కు, జాలికి, దానికి ఇట్లా.
0: మరి మీకు అంత అమ్ముకుంటే మీకు ఎంత దిగుబడి వస్తుంది?
1: ఇంకా దిగుబడి అంటే మార్కెట్ లో రేట్ ఉంటే బాగానే
0: వస్తుంది. రైతులకు కాకర ఎంత రేట్ ఉంటే లాభం?
1: 25 నుంచి 30 వరకు 30 రూపాయల వరకు ఉంటే
0: కిలో
1: 30 రూపాయల వరకు ఉంటే
0: పండించినందుకు రైతుకు లాభం
1: ఉంటుంది సార్.
0: కొద్దిగా తక్కువ ఉంటే మాత్రం
1: కొద్దిగా ఇబ్బంది పడదు.
0: పెట్టుబడి నష్టపోయే అవకాశాలు ఉంటాయా ఇందులో?
1: ఇంట్లో పెట్టుబడి పెట్టిన అంటే కింద పెడితే స్టేకింగ్ కాకుండా కింద పెడితే పెట్టుబడి పెట్టిన నష్టపోయే రోజులు కూడా ఉన్నాయి సార్.
0: కానీ ఇప్పుడు ఈ పద్ధతిలో పెడితే పెట్టుబడి అనేది పోదు రైతు,
1: పోదు సార్.
0: కాబట్టి లాభం తక్కువ వస్తుంది కావచ్చు, కానీ ఇప్పుడు ఇతర పంటలు పత్తి మొక్కజొన్న లాభదాయకమైనది.
1: దానికన్నా బెటర్ సార్ ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుంది.
0: దీనికంటే కష్టం ఎక్కువ ఏమైనా ఉంటుందా?
1: ఈ కష్టం అంటే ఇక మామూలుగా కష్టం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాయలు కోసుకోవడానికి కూడా మంచిగా నీట్ గా నిలబడి మంచిగా కోసుకోవచ్చు. కింద అయితేనో ఊకే

0: బెంగాల్ పాడడానికి చాలా కొద్ది ఇబ్బంది అవుతుంది. ఈ స్టేకింగ్ అయితే మంచిగా నిలబడి దింపుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అది కూలి
1: అంటే
0: కూలి
1: మీరే
0: ఖర్చులు
1: కోసుకుంటారా కాయలు?
0: మేమే కోసుకో, నేనే కోసుకుంటా. కింది అయితే కొద్ది ఇబ్బంది అవు, కూకొని నిమ్మలంగా దింపవలసి వచ్చి కూలీలం పెట్టే. కానీ ఇప్పుడు నేను ఒక్కనే మంచిగా, నేను ఒక్కనే కింటా దాకా దింపుకుంటా సార్. నేను
1: ఎందుకంటే
0: ఒక్కనే
1: పొద్దున్న వస్తే సాయంత్రం వరకు అట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇక్కడ పెరిగినాయి. అంటే ఏ సైజ్ కాయలు ఎక్కువగా మీకు అమ్ముడిపోతాయి కాకరలు?
0: లైక్ మామూలుగా ఇంత ఈ దొడ్డు సైజులు కాయలు,
1: ఒక 3 ఇంచులు 4 ఇంచులు
0: నాలుగు ఇంచులు
1: ఉన్న కాయ బాగా అమ్ముడిపోతాయి. బాగా పెరిగినా కొంటారా?
0: బాగా పెరిగినా కొద్దిగా డ్యామేజ్ అయితే పండు పండు బాగా.
1: అంటే ఒక్కసారి మొక్క పెట్టిందంటే ఇక అయిపోయిందంటే తీసేసుడే, మళ్ళీ రాదు ఇక ఇగురు.
0: వస్తుంది సార్ ఇప్పుడు ఇగురు అంటే ఇప్పుడు మళ్ళీ ఇది అంతా అయిపోయినాక మళ్ళీ దానికి అదే ఇగురు వస్తుంది సార్.
1: కట్ చేసి పెడతారా?
0: కట్ చేసి అట్లనే ఉంటుంది.
1: అట్లా అట్లా ఎన్ని ఏళ్ళు వస్తుంది మీకు?
0: ఓ 1 ఇయర్
1: సంవత్సరం పాటు ఉంచుకోవచ్చు కాకర?
0: ఉంచుకోవచ్చు సార్, సంవత్సరం పాటు దాకా ఉంచుకోవచ్చు. మంచిగా ఈ క్రాప్ అయిపోయినాక మళ్ళా క్రాప్ కూడా వస్తుంది. మళ్ళా కొద్దిగా మందు వేసి వేసి మళ్ళా వేరే మందులు పిచికారు చేసుకుంటే, మంచి మామూలు మంచి మందులు పిచికారు చేసుకుంటే మళ్ళీ ఇగురు వచ్చి కాశం.
1: ఒకసారి కాకర పెట్టుకుంటే దొండ తోట లాగా ఒక సంవత్సరం, దొండ తోట 3 సంవత్సరాలు వస్తుంది.
0: దొండ తోట 3 సంవత్సరాలు,
1: ఇది ఒక సంవత్సరం పాటు నిలుస్తుంది.
0: సంవత్సరం పాటు మంచి వెరైటీలు మంచి ఎంచుకొని పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం పాటు మంచిగా నిలుస్తుంది సార్.
1: కాదు వస్తుంది సంవత్సరం మొత్తం
0: వస్తుంది సార్.
1: కాకర అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది, దిగుబడి
0: ఎప్పటికీ దిగుబడి వస్తూనే ఉంటుంది,
1: కాబట్టి రైతులకు లాభదాయకం ఉంటారు.
0: అవును సార్.
1: సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: పక్షియో సేతో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అని మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కోలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
2: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అని అంటే దీనికి మూలాలు ఎక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు?
3: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అనంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అనంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అష్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయం.

0: దాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగలా కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయతెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ము కోయ అనేది, ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు, ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేశామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిదీ కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనము ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వారిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్పినట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కొయ్య మ్యూజియం ఇంకొకటి భద్రాచలం లో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరు లో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్, తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాము మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలను చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది, వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలలో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి, తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము తర్జుమా చేస్తాము. దాన్నే ఇంగ్లీష్ తెలుగు, ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము. దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థం కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసీ మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళ ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహం తోలైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో PhD కానివ్వండి, MCL కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు PhD చేసే వాళ్ళు కానివ్వండి, PG చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి PO ల సహకారంతో.
1: ఉందండి. ముఖ్య హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి నారే నారే నడుమ మురారి, ఏ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్యాత్రయ గీతం, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను వినిపించామని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా మలయాళ మండలం మ్యాడంపల్లి గ్రామం నుండి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, గోపాలరెడ్డి, ఆదిత్యవర్ధన్ రెడ్డి, అభిజ్ఞారెడ్డి, శోభ, రఘుపతి రెడ్డి, జ్యోతి, జీవన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వీరందరి కోరికపై ఈ పాట.

ఎప్పుడు వినండి. లంకేశ్వరుడు ఏ చిత్రం కోసం? ఎస్ జానకి మనో పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజని, మాయ వీరందరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి. సంఘర్షణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్యయాత్రయ గీతం సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరొక శ్రోత, హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుబోదల బుచ్చయ్య, వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి చిట్టమ్మ మొగుడు. ఈ చిత్రం కోసం కేజే జయస్దాస్ చిత్ర పాడిన రసరాజు గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయ్యి, నల్లాల శంకరి, పెరుక కొమ్రయ్య, కదిరే సమ్మయ్య, గట్టన్న వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి ఛాలెంజ్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరి వారి బంధుమిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి. స్టేట్ రౌడీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు బప్పిలహరి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుతి లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ మరియు వారి బంధుమిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు వినండి స్వయంవరం. ఈ చిత్రం కోసం కేజే జయస్దాస్ పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం. సంగీతం అందించిన వారు సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామం నుండి ఉక్కీసల నాగేష్, లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్, నారాయణ స్వామి, చౌడమ్మ, చిన్నమ్మ, సోమశేఖర్, శివుడు మరియు వారి బంధుమిత్రులు వీరందరి కొరకపై పాట.

ఇప్పుడు వినండి, అమ్మ రాజీనామా. ఈ చిత్రం కోసం కేజే జయస్థాస్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు చక్రపర్తి.

ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుండి పెరక కుమ్రయ్య, లక్ష్మీ, రవి, స్రవంతి, అమ్ములు, బబ్బి, సదానందం, జమున, రాధ, పెరక విక, శైలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, సమ్మయ్య, గట్టన్న, లింగయ్య, సులోచన, రమ, సది, సుభాష్, శోభ, రవీందర్, సుతారి, కుమ్రయ్య వీరందరి కోరికపై ఈ పాట.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మానవుడు దానవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించిన వారు అశ్వత్థామ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి, పచ్చని కాపురం. ఈ చిత్రం కోసం కేజే జయస్తాస్ పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ మరియు వారి బంధుమిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో చివరి పాట వినండి. విక్కిదాదా ఈ చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన వేటూరి గీతం సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, శ్వేత, స్వాతి, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజరెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుక చౌదరి వీరందరి కోరిక పై పాట.

శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఓఎస్ త్యాగరాజన్ గారి గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరొక దక్షిణాల్లో డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఇప్పుడు వినండి. ప్రేమ్నగర్ ఈ చిత్రం కోసం పి. సుశీల ఘంటసాల పాడిన ఆచార్యాత్రయ గీతం సంగీతం కేపి మహాదేవన్.

స్వప్న ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం అందించిన వారు సత్యం.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి. ఆత్మబలం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్యాత్రేయ గీతం సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 16 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.